పండిట్ చంద్రశేఖర్ వాజే వినిపించిన వందే మాతరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 ఆంగ్ల సంవత్సరం, అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58:55. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు లలిత త్రిపుర సుందరీ దేవి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వినదగుమాట, వ్యాఖ్యాత శ్రీ ఎం రామశేషయ్య.

ஜிஜி விசேஷதகம் சமாஹ ஏவம் த்வயி நான்யதேதோஸ்தி நகர்ம லிப்யதே நரே. ఈ శ్లోకము ఈశావాస్యోపనిషత్తులో ఉంది. మానవుడు లోకంలో సత్కర్మలను ఆచరిస్తూ 100 ఏళ్ళు పూర్ణాయువుతో జీవించాలని అభిలషించాలి. అలా చేసే మానవుని ఏ కర్మలు బంధించలేవు. సక్రమమైనది అన్యమార్గములు లేనందున అది ఏ సముచితమైన మార్గం. మానవులు అభిలషించదగిన సత్కర్మ వికర్మ అకర్మలలో సత్కర్మ సర్వశ్రేష్టమైనది. మంచి పనులు చేయడము సత్కర్మ, చెడు కర్మలు చేయడము వికర్మ, ఏ పని చేయకపోవడము అకర్మ. అయితే ఏది సత్కర్మో ఏది దుష్కర్మో నిర్ణయించడం అంత తేలికైన పని కాదు. అందుకే భగవానుడైన శ్రీకృష్ణుడు కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యతమోహితాః, ఏది సత్కర్మో ఏది దుష్కర్మో తెలుసుకోవడానికి పండితులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. ఈ లోకములో సమస్త దుష్కర్మలకు ఆశయే మూలం. ఆశని విడిచి చేసే కర్మ నిష్కామ కర్మమవుతుంది. అలాంటి నిష్కామ కర్మలను ఆచరించమని వేదం చెబుతుంది. అయితే ఎందరూ ఇలాంటి సత్కర్మలను చేయగలుగుతారు? నేటి కాలానుగతులను అనుసరించి దుష్కర్మలు చేయువారి సంఖ్య ఎక్కువ. సత్కర్మలను ఆచరించేవారు కొంతకాలం శ్రమించి తర్వాత మంచి ఫలితమును పొందుతారు. దుష్కర్మలను ఆచరించిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మహాభారతంలో రాయబారులుగా ఉలూకుడు, ద్రుపద పురోహితుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు వరుసగా దుర్యోధనుని వద్దకు వచ్చి, పాండవులు మీ అన్నదమ్ముల పిల్లలు, వారు మీ పినతండ్రి కుమారులు, వారికి సరియగు అర్హమగు రీతిని రాజ్య పరిష్కారం చేయమని కోరుతారు. పాండవులు మిగుల శాంత స్వభావులు. ధృతరాష్ట్ర మహారాజా, వారు నీ పాదములను పూజించగలరు. ఒకవేళ మీ మనస్సుకు అది నచ్చకపోతే వారే యుద్ధము చేయటకు కూడా వెనుకాడరు. ఏదో ఒక నిర్ణయానికి రమ్మని శ్రీకృష్ణుడు చివరిగా ఖచ్చితంగా తెలుపుతాడు. ధృతరాష్ట్రునికి పుత్రునిపై విపరీతమైన వ్యామోహం. ఏమీ అనలేడు, నేను అంధుడనుగాన రాజ్యభారము సుయోధనునికి అప్పగించానని తేలిపోతాడు. ఇక సుయోధనునికి తన తండ్రి చెప్పిన హితవచనములు కానీ శ్రీకృష్ణుని నీతిబోధలు కానీ రుచింపవు. పైపెచ్చు రోషము, గర్వము, తానే బలవంతుడనని విర్రవీగుతాడు. సంధి విషయమై కౌరవ సభలో సభ్యులు ఎంత హితబోధ చేసినా వారి మాటలు పట్టించుకోడు. చివరకు సంధికై వచ్చిన శ్రీకృష్ణునితో, ఏమును వారు పంచుకొని ఏలుటగల్గదు పల్కకుండు మింకేమియు వాడి సూదిమ నయించుకమోపి నయంత మాత్రము భూమి యొనర్చి పాండు నృపపుత్రులకిత్తునే ఎవరేని సంగ్రామము నంజయంపుకొని రాజ్యము సేయుట నిశ్చయించితి. మా రాజ్యములో పాండవులకు సూదిమన మోపినంత భూమి కూడా ఇవ్వము. ఎవరైనా యుద్ధములో జయించి రాజ్యమును తీసుకుంటే ధర్మయుక్తము అని గర్వంగా చెబుతాడు. ధర్మాధర్మములు తెలియని అజ్ఞాని అనేక దుష్కర్మలను చేయడానికి పూనుకుంటాడు. తత్ఫలితముగా సర్వసంపదలు పోయి పాండవుల చేతిలో నిహతుడవుతాడు. తన అవివేకానికి అహంకారానికి కొందరు మంచివారు కూడా బలవుతారు. సత్కర్మలను ఆచరించక దుష్కర్మలను ఆచరిస్తే ఫలితము చివరికి ఇలాగున ఉంటుంది. అందుకే నకర్మ లిప్యతే నరః అని పై శ్లోకం చివర చెప్పబడింది. మనుజులు పాపకర్మలను అనుభవించడానికి జన్మించాల్సిందే. అంటే పాప ఫలములాగే పుణ్యఫలము కూడా మనిషిని సంసార చక్రములో బంధిస్తుందే గాని జన్మరాహిత్యాన్ని ప్రసాదించదు. కాబట్టి మోక్షాన్ని కోరుకునే ప్రతివారు ఆశని విడనాడి నిష్కామ

0: స్వభావంతో కర్మలను ఆచరించాలి. ఈ కర్మలు మానవులని బంధించకుండా మోక్షపథానికి అర్హుణ్ణి చేస్తాయి. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: శ్రోతలు ఇంతవరకు వినదగుమాట విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎం రామశేషయ్య. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. అంశం ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు. అందిస్తున్నవారు ట్రాక్టర్ నగర్ SR FMT మరియు TI టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ DS వరప్రసాద్.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను మీకు తెలియజేయడం ఏమనగా ట్రాక్టర్ మెలకువల గురించి మీకు తెలియజేస్తాను. అంటే ట్రాక్టర్ మెయింటెనెన్స్ అనగా ఏమి అంటే నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడం. ఒక ట్రాక్టర్ నడిపేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి అనే దాని గురించి నేను మీకు తెలపగలుగుతాను. ట్రాక్టర్ చాలామంది నడపగలుగుతుంటారు. ట్రాక్టర్లో కాకుండా బస్సుల్లో అయితేనేమి, కార్లలో, జీపుల్లోనూ మీరు ప్రయాణం చేసి ఉంటారు. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కార్ అయితేనేమి, జీప్ అయితేనేమి, బస్సు, ట్రక్స్, దీన్ని ఆటోమొబైల్ వెహికల్ అంటాం. ట్రాక్టర్ని అయితే మటుకు మనము అగ్రికల్చర్ వెహికల్ అంటే కదా. ఎందుకంటున్నామంటే అగ్రికల్చర్ వెహికల్ అని చెప్పి వ్యవసాయ నిమిత్తం మనం ట్రాక్టర్ని ఉపయోగిస్తాం కాబట్టి అందుకే. వ్యవసాయ నిమిత్తం ఉపయోగించాలంటే ఏదైనా కానీ దుక్కి దున్నడం అయితేనేమి, ఏ పని చేయాలన్నా కూడా మనము ట్రాక్టర్నే ఉపయోగిస్తాం. అందుకే ట్రాక్టర్ని అగ్రికల్చర్ వెహికల్ అంటాం. దుక్కి దున్నడానికి అయితేనేమి, దేనికైనా కానీ మనం అగ్రికల్చర్ పర్పస్, వ్యవసాయ నిమిత్తం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో చేసేటప్పుడు మనము ముఖ్యంగా ట్రాక్టర్ని ఉపయోగించేటప్పుడు కొన్ని మెలకువలు పాటించడం వలన, మెయింటెనెన్స్ అంటే మెలకువలు పాటించడం వలన ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని నైపుణ్యం పెరుగుతుంది, చక్కగా ఇదవుతుంది, ఇంకోటి టైం సేవ్ అవుతుంది, డీజిల్ కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క ట్రాక్టర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. అంటే తొందరగా రిపేర్లు రాకోకుండా ఉంటాయి. లైఫ్ పెరుగుతుంది అంటే కన్నా తొందరగా రిపేర్లు రాకోకుండా ఉంటాయి. సో ఇప్పుడు మెయింటెనెన్స్, నిర్వహణ, మెలకువల గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని మెలకువలు రోజు పాటించాల్సి ఉంటుంది, ఇంకొన్ని వారం రోజుల తర్వాత పాటించాల్సి ఉంటుంది, ఇంకోటి పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్ పీరియడ్ అంటారు, అప్పుడు కూడా కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు మనము తీసుకొని పాటించడం జరగాల్సి ఉంటుంది. రోజువారీ జాగ్రత్తలు, సో రోజు మనం ట్రాక్టర్ స్టార్ట్ చేసే ముందర ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది డిప్స్టిక్ ద్వారా తెలుసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ లెవెల్ డిప్స్టిక్ ద్వారా తెలుసుకోవాలి, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దాని యొక్క లెవెల్ ఖచ్చితంగా మనము పాటించక తప్పదు. నెక్స్ట్ మరీ రేడియేటర్లో వాటర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ ఎందుకు రేడియేటర్లు చెక్ చేసుకోవాలంటే కింద ట్రాక్టర్కి సంబంధించి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అంటారు, లూబ్రికేషన్ సిస్టమ్ అంటారు, కూలింగ్ సిస్టమ్. ఈ రేడియేటర్లో వాటర్ చూసుకునేది కూలింగ్ సిస్టమ్ గురించి వస్తుంది. ట్రాక్టర్ మనకి అందరూ ట్రాక్టర్ స్టార్ట్ చేస్తామంటారు. ట్రాక్టర్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ పవర్ ఇస్తుంది. ఆ పవర్ ఎలా ఇస్తుంది అంటే కన్నా ఇంజన్ లోపలికి ఫ్యూయల్ వెళ్ళి మండిన తర్వాతనే మనకి ట్రాక్టర్ శక్తినిస్తుంది. పవర్ అంటే శక్తినిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించుకునే మనము ట్రాక్టర్ ద్వారా వివిధ రకాల పనులను మనము చేసుకుంటామన్నమాట. ఫ్యూయల్ మండినప్పుడు అంటే ఏమి, డీజిల్ ఇంజన్లోకి వెళ్ళి మండినప్పుడు హీట్ పెరుగుతుంది. ఆ హీట్ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్నీ మెటల్ పార్ట్స్ అంటే ఇనుముకు సంబంధించి ఐరన్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ వేడికి ఏమైపోతాయంటే కరిగిపోతాయి. కరిగిపోకుండా ఉండాలంటే కన్నా దాని యొక్క హీట్ని మనము కూలింగ్ మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయడానికి కోసమే కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. దాంట్లో రేడియేటర్లో వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఏం చేస్తుందంటే రేడియేటర్లో నుంచి ఇంజన్లోకి వెళ్తుంది, ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి తిరుగుతూనే ఉంటుందన్నమాట. వాటర్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటి, లోపలికి ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ యొక్క హీట్ని అబ్జర్వ్ చేస్తుంది అంటే ఇంజన్ యొక్క హీట్ని గ్రహించుతుంది. గ్రహించినప్పుడు ఏమైపోతుంది, వాటర్ అనేది వేడవుతుంది. వేడైన తర్వాత మళ్ళీ ఎనికి రేడియేటర్లోకి వచ్చేసేసి రేడియేటర్లో నుంచి మళ్ళీ ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి అది తిరుగుతూనే ఉంటుంది. అంటే సర్క్యులేషన్ అంటాం దీన్ని ఏమంటాం, సర్క్యులేషన్ అంటాం. ఈ రేడియేటర్ని క్లీన్గా పెట్టుకోవాలి. రేడియేటర్లో వాటర్ లెవెల్ అంటే నిండుగానే ఉండాలి. రేడియేటర్ వెనకలో ఒకటి ఫ్యాన్ అన్నది ఉంటుంది. దానికి ఏమంటే కన్నా క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు పుల్లీ ద్వారా దానికి బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బెల్ట్ ద్వారా దానికి షాఫ్ట్ తిరుగుతుంది అన్నమాట. ఓన్లీ అందరికీ మనకు కనపడొచ్చేది ఏమంటే కన్నా ఫ్యాన్ ఒకటే ఉందనుకుంటాం. ఫ్యానే కాదు, అక్కడ ఉన్నది వెనకల వాటర్ పంప్ కూడా ఉంటుంది. ఆ వాటర్ పంప్ ఏం చేస్తుందంటే కన్నా షాఫ్ట్ తిరిగినప్పుడు, షాఫ్ట్ తిరిగినప్పుడు ఏమైపోతుంది, వాటర్ పంపు తిరుగుతుంది.

0: పంప్ ఏమైపోతుందంటేనా, రేడియేటర్లో నుంచి నీళ్ళని సక్ చేసుకొని ఇంజన్లోకి పంపిస్తుంది. ఇంజన్లోకి పంపించడం వల్ల ఇంజన్ యొక్క టెంపరేచర్ అన్నది మెయింటైన్ కాబడుతుంది. ఇంజన్ హీట్ని నీరు గ్రహించేసేసి వేడైతాయి. వేడైన నీళ్లు మళ్ళీ రేడియేటర్లోకి వస్తాయి, కూల్ అయిపోయి ఆ ఫ్యాన్ ఏం తిరుగుతుంది, ఫ్యాన్ తిరిగేది ఆ ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, గాలిని గ్రహిస్తుంది. గాలి వచ్చే గాలి ఏం చేస్తుందంటే వేడి నీటిని చల్లబరుస్తుంది, చల్లగైన నీరు మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి కూడా వస్తాయన్నమాట. సో మనం రేడియేటర్లో రోజు ఖచ్చితంగా నీటి లెవెల్ని మెయింటైన్ చేసుకోవాలి, నెంబర్ వన్. ఇంకొకటి, కొంతమంది రేడియేటర్ క్యాప్ లేకోకోకుండా పనిచేస్తుంటారు, రేడియేటర్ క్యాప్ తీసేసి పనిచేస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే గిన, రేడియేటర్ క్యాప్ తీసేయడం వలన ఏదైతే నీరు రేడియేటర్లో నుంచి ఇంజన్లోకి వెళ్ళింది అనుకోండి, ఇంజన్ హీట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైపోతాయి, చల్ల నీరు కాస్త వేడి నీరు అయిపోతుంది. ఆ వేడి నీరు మళ్ళీ ఏమైపోతుంది, నీకు రేడియేటర్లోకి వస్తాయి. రేడియేటర్లోకి వచ్చినప్పుడు వేడి నీరు వస్తుంది కదా, ఆ వేడి నీరుకి చల్లగాలి తగిలినప్పుడు ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. ఆవిరైపోయినాయంటే ఏమైపోతుంది, రేడియేటర్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు నీరు తక్కువైనాయనుకోండి, ఇంజన్ కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఇంజన్ కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు ఏమైపోతుంది అంటే నీకు ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్నీ తొందరగా అరిగిపోతాయి. సో తొందరగా అరిగిపోయినాయంటే ఏమైపోతుంది, మీ బండి తొందరగా రిపేర్కి వస్తుంది. కాబట్టి రేడియేటర్ క్యాప్ను ఖచ్చితంగా రోజు మీరు మెయింటైన్ చేయండి, చెక్ చేసుకోండి, మరియు రేడియేటర్లో వాటర్ లెవెల్ కూడా చెక్ చేసుకోండి. ఇంకోటి, ఫ్యూయల్ సప్లై సిస్టమ్. కొంతమంది ఫ్యూయల్ సప్లై డీజిల్ ఎంత ఉందో లేదో చూసుకుంటారు, కొందరు చూసుకోరు, చూసుకోకుండా అలాగే వెళ్తుంటారు. నువ్వు దుక్కి దున్నడానికైతేనేమి, కల్టివేటర్ అయితేనేమి, రోటవేటర్ అయితేనేమి, ప్లవ్ వేస్తున్నావు అనుకో, గంటకి నువ్వు ఉపయోగించే పనిముట్టు ద్వారా నీకు కల్టివేటర్ ఉపయోగిస్తున్నావా, రోటవేటర్ ఉపయోగిస్తున్నావా, ప్లవ్ ఉపయోగిస్తున్నావా అనేది పక్కన పెట్టేసి ఆ పనిముట్టు, ఆ ఇంప్లిమెంట్ యూజ్ చేస్తున్నప్పుడు గంటకి నీకు డీజిల్ ఎంత తాగుతుంది అనేది నీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో నువ్వు ఎన్ని గంటలు ఈరోజు నువ్వు పనిచేస్తావు, సో డీజిల్ చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కానీ డీజిల్ తక్కువ ఉన్నా కానీ ట్యాంకులో తీసుకొని పోతారు, అయిపోయినాక ఫీల్డ్లో వేసుకుందాంలే అనుకుంటారు. ఫీల్డ్లో అయిపోయిన తర్వాత వేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే కన, ఎప్పుడైతే డీజిల్ ట్యాంక్ ఖాళీ అయిపోయిందో పూర్తిగా అంతా ఫ్యూయల్ సప్లై సిస్టంలో ట్యాంక్ నుంచి ఇంజన్ వరకు ఉన్న ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్లో మొత్తం అంతా ఎయిర్ ఉంటుంది. నువ్వు ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ వేసిన తర్వాత మరీ ఎయిర్ లాక్, ఆ ఎయిర్ని తీసేయాల్సి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం ఎయిర్ లాక్. ఎయిర్ లాక్ తీసేదానికి టైం పడుతుంది, ఫ్యూయల్ కూడా ఒక అర్ధ లీటర్ నుంచి ఒక లీటర్ వరకు నీకు డీజిల్ అనేది వేస్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కదా, ఎయిర్ లాక్ తీసేటప్పుడు పని తొందరలో తొందరగా టైట్ చేసేస్తారు. సరిగా టైట్ చేయకపోవడం వల్ల బ్యాంజో బోల్ట్ అనేది, ఆ వాషర్ సరిగా టైట్ కాకపోతే గిన డీజిల్ అనేది లీకేజ్ అవుతుంది. డీజిల్ లీకేజ్ అయిందంటే గిన గంటకు 3 లీటర్లు తాగాల్సినది 4 లీటర్లు, ఎందుకంటే 1 లీటర్ నీకు డీజిల్ లీకేజ్ ద్వారా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనము డీజిల్ చూసుకోవాలి, ఫ్యూయల్ ట్యాంక్లో ఎంత ఉంది, ఏమి మనం ఈరోజు చేసే పని, ఏమి ఎన్ని గంటలు చేస్తాము, దాని ప్రకారం ఫ్యూయల్ నింపుకొని వెళ్ళాలి. ఇంకొకటి, ట్రాక్టర్ స్టార్ట్ చేసే ముందర ఫ్యూయల్ సప్లై సిస్టంలో, అంటే ఎక్కడి నుంచి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి ఫ్యూయల్ వెళ్తుంటుంది కదా, ఎక్కడైనా లీకేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీకేజ్ ఉందా, లీకేజ్ చెక్ చేసుకోకుండా పోయినాము అంటే ఎక్కడైనా లీకేజ్ ఉందంటే నీకు అది లీకేజ్ జరగడం వలన సరిగా ప్రాపర్ నువ్వేం యాక్సిలేటర్ ఏమి ఇస్తుంటావు కానీ దానికి తగ్గట్టు డీజిల్ అయితే ఇంజన్ లోపలికి వెళ్ళదు. ఇంజన్ లోపలికి సరైన క్వాంటిటీలో, సరైన తగిన మోతాదులో నీకు డీజిల్ వెళ్ళకపోతే ఏమైపోతుంది, పికప్ తగ్గిపోతుంది. పికప్ తగ్గిపోయినప్పుడు గంటలు అయిపోవాల్సిన పని అది 1.5-2 గంటలు తీసుకుంటుంది. సో 1.5 గంటలే తీసుకుంది అనుకుందాం, గంటకి నీకు 3 లీటర్లలో కన్జంప్షన్ కావాలి, డీజిల్ అనేది ఉపయోగపడాలి. కానీ లీకేజ్ వలన 4 లీటర్లు, ఇంకొక సమయం పెరగడం, 1/2 గంట పెరగడం వల్ల ఇంకో 2 లీటర్లు, నీకు 3 లీటర్లలో జరగాల్సిన పని 6 లీటర్ల వరకు ఇదవుతుంది. దానివల్ల ఏమి, 3 లీటర్లు అనేది నీకు నష్టమే అవుతుంది. సో ఏదైనా లీకేజెస్ ఉంటే లీకేజ్ లేకోకుండా చేసుకొని ముందరికి పోతే గిన మనకి డీజిల్ వేస్ట్ కాకోకుండా పని సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 1 గంటలో జరగాలి, గంటలోనే జరిగిపోతుంది, టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా డీజిల్ కూడా సేవ్ అవుతుంది.
1: శ్రోతలు, ఇంతవరకు సైద్యపు శుద్ధులు ఇందులో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తల గురించి, ట్రాక్టర్ నగర్ SR FMT మరియు TI టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ DS వరప్రసాద్ అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెంబసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్ట్రపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
3: ఎలక్షన్ ఆఫీసర్ 16/10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18/10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19/10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28/10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29/10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30/10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ ది జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా

0: నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌలి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పోఖ్రాన్-2 అణుపరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి.

0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు అన్నమాచార్య సంకీర్తన, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి శీర్షికన బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు, ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ గారి ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీవి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:05 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం పాత ఊర్లో నెలకొన్న శ్రీ విరూపాక్షేశ్వరస్వామి ఆలయ వివరాలు. వ్యాఖ్యానం శ్రీవి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రజాసేవతో దేశసేవ కార్యక్రమంలో భాగంగా సెమీకండక్టర్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఈ సాయంత్రం 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈరోజు అంశం, మీరు ఇటీవల చూసిన ఏదైనా ప్రదేశం లేదా ఊరు గురించి మీ మనసులోని అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 2255533, SD కోడ్ 08554. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ. ఈరోజు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో రైతు సేవలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 చిత్రసీమ. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రగీతం, 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె పెద్దక్క వినిపించే జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ, 10:00 విడాకులు నాటిక, రచన శ్రీ జి రంగాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం గోపి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ అన్నమాచార్య సంకీర్తన. గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.

0: వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर दें.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,09,51 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్లపాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార

0: శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి, ఇందులో బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు, ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు వింటారు, ముందుగా విందాం ఒక పాట.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక. వినబోయే ముందుగా శ్రోతలందరికీ శ్రీ శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు. సమాచార వేదిక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ జగదీష్ చెప్పారు. బుధవారం ఆయన రాయదుర్గం, కళ్యాణదుర్గం పట్టణాల్లో పర్యటించారు. రాయదుర్గం ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల గదులు, వసతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల భద్రత, రౌడీషీటర్ల బైండోవర్ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. జెడ్పీ డిపిఓ కార్యాలయాల్లో డిపిఓ నాగరాజునాయుడు, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓల పర్యవేక్షణలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 576 గ్రామ సర్పంచ్ స్థానాలు, 5840 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనాభాను మండలం యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించినట్లు డిపిఓ తెలిపారు. హెచ్ఎల్సీ ప్రాజెక్టుల్లో కీలకమైన మధ్య పెన్నార్ జలాశయం నుంచి దక్షిణ ఉత్తర కాల్వలకు ఈ నెల 22వ తేదీన లాంఛనంగా నీరు విడుదల చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆనంద్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆ రెండు కాలువల కింద ఉన్న ఆయుకట్టుదారులు నీటి కోసం నెల రోజులుగా నిరీక్షిస్తున్నారు. కాలువల కింద రైతులు పలు రకాల ఆరుతడి పంటలు సాగు చేశారు. రైతులు, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో నీటి విడుదలకు హెచ్ఎల్సీ అధికారులు పచ్చజెండా ఊపారు. ఇందులో భాగంగా జిల్లా జలవనరుల శాఖ సిఈ వెంకటరత్నం, హెచ్ఎల్సీ ఎస్సీ సుధాకర్రావు, లోకలైజేషన్ ఈఈ పార్థసారథి, డ్యాం డిఈ బసవరాజు, ఏఈ సురేంద్ర తదితరులు ఎంపీఆర్ జలాశయాన్ని పరిశీలించారు. నీరు విడుదల చేస్తే ఏవైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయా అన్న అంశాలపై ఆరా తీశారు.

ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం వారి ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ అకౌంటెంట్ జనరల్ ప్రిన్సిపాల్ శాంతిప్రియ పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని బుధవారం అనంత కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో శ్రీకారం చుట్టారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి అదాలత్ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, పెన్షన్ కోసం ఉద్యోగులు ఏజీ కార్యాలయం చుట్టూ నెలల పాటు తిరిగేవారు, ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. అదాలత్ను అనంత శ్రీ సత్యసాయి జిల్లాల ఉద్యోగులు పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెన్షన్, జీపీఎఫ్ వంటి అంశాల్లో ఏదైనా సమస్య నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీనియర్

0: అకౌంటెంట్ జనరల్ ఎస్ కుశల్ కార్తీక్, ఆశ్రిత నౌపాడ, అనంత్ జిల్లా ట్రెజరీ డీడీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నగరపాలక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగరపాలక ఎన్నికల అదనపు అధికారి కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై నగరపాలక కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. నగరపాలక ఎన్నికల అదనపు అధికారి జస్వంతరావు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విమర్శలకు తావు ఇవ్వకూడదన్నారు. డీఎస్పీ కరుణాకర్రావు, పట్టణ ప్రణాళికాధికారి ఓంకార్, ఎస్ఈ షాకీర్, ఎన్నికల మాస్టర్ శిక్షకులు, విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, పలువురు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ నిధుల సాయంతో జిల్లా సైనిక సంక్షేమ శాఖ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. గడియార స్తంభం సమీపంలో ఉన్న సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ భవనాన్ని రహదారి విస్తరణలో కూలగొట్టారు. నూతన భవన నిర్మాణం కోసం గవర్నర్ కోటా కింద 1 కోటి రూపాయల నిధులు విడుదల చేశారు. ఎమ్మెల్సీ రమాదేవి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ కెప్టెన్ డాక్టర్ సి సత్యప్రసాద్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజాఖాన్లు, జిల్లాలోని పలువురు మాజీ సైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భూమి పూజ చేసి భవన నిర్మాణానికి పునాది రాయి వేశారు. వార్తాపత్రిక ఆధారంగా సేకరించిన సమాచారం విన్నారు.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है।
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स समाधान दीदी.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
0: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి శీర్షికన బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు. అందిస్తున్నవారు ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ.
5: మానవునికి ఉపయోగపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి సాంప్రదాయ ప్రజనన పద్ధతుల ద్వారా కొంత సాధించినప్పటికీ పెరుగుతున్న జనాభాకి సరిపడే సమృద్ధి గల పౌష్టికాహార పంటల దిగుబడి మెరుగు చెందకపోవటం వల్ల 20వ శతాబ్దంలో నార్మన్ బొర్లాగు హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ కుష్ శాస్త్రవేత్తల పరిశోధన కృషి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతో మెరుగైనది. మన దేశ జనాభా గత 50 సంవత్సరంలో 2.5 బిలియన్ల నుండి 6.1 బిలియన్లకు పెరిగింది. 21వ శతాబ్దానికి మరో 3 బిలియన్లు పెరగనుంది. ఈ విశాల విశ్వంలో భూమిపై నున్న జీవ వైవిధ్యత కూడా అంతరిస్తోంది. విజృంభించిన నాగరికత, జీవన సరళి, వ్యాపార దృష్టి, దళారీల దురాశ, దేశ సాంఘిక రాజకీయ కారణాలు, శాస్త్రజ్ఞుల కాలపరిమితి లేని పరిశోధనలు, నిరక్షరాస్యత, సహకార సంయమన లోపం గల అధికార వర్గం, క్షీణిస్తున్న ఆర్థిక వనరులు, సహజ వనరుల వినియోగంలో నిర్లక్ష్య ధోరణి సగటు మానవుని జీవితం విధానాన్ని కృంగుదీస్తున్నాయి. జీవరాశుల్లో అణుజీవ శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వినూత్న ఉత్పత్తులను పరిశ్రమ స్థాయిలో రూపొందించే అధ్యయనమే ఈ బయోటెక్నాలజీ. ఈ శాస్త్ర విజ్ఞానం ద్వారా వ్యవసాయ, వైద్య, ఆరోగ్య రంగాలలో మేలుకరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తులు, పోషక విలువలు గల పంటలు, వ్యాధి నిరోధక వంగడాలు, ఆహార పదార్థాల్లో మిళితమైన విష పదార్థాల తగ్గింపు, వాతావరణ కాలుష్యంను తగ్గించు పద్ధతులు, జీవ కీటక నాశనలు, బయోపెస్టిసైడ్స్ విరివిగా అమల్లోకి వచ్చాయి. మానవ దేహ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు, జన్యు సంబంధిత ఔషధాలు, జన్యు మార్పిడి పంటలు, జంతువులు, వాని రసాయనాలు విరివిగా లభ్యమయ్యే రీతిలో జీవ సాంకేతిక విజ్ఞాన పరిశోధనల ద్వారా సాధించిన అద్భుత ఆధునిక ఫలితాలని గమనిద్దాం. జీన్ ట్రాన్స్

ట్రాన్స్ఫర్మేషన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ట్రాన్సజెనిక్ పంటల్లో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఈ ఒక దశాబ్దం క్రిందటే సాగుబడిలోకి వచ్చాయి. ఉదాహరణకు బీటీ పత్తి, హెచ్టి పత్తి, మొక్కజొన్న, వరి, గోధుమ, బంగాళాదుంప, పొద్దుతిరుగుడు పంట, టమాటా, పొగాకో, చెరకు, కందులు, చిలగడదుంప మరెన్నో ఉద్యాన వన పంటల్లో మంచి ఫలితాలు సాధించారు. వివిధ రకాల బ్యాక్టీరియాల ద్వారా బయోపెస్టిసైడ్స్ను రూపొందించి పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించగల బయోటెక్నాలజీ పద్ధతులను కనుగొన్నారు. అధిక శీతలము, ఉష్ణోగ్రత, నీటి కొరత గల భూముల్లో సాగుబడి చేయగల వివిధ పంట రకాలు ఉత్పత్తి గావించబడ్డాయి. ట్రాన్సజెనిక్ మొక్కల నుండి ప్రత్యేకమైన మందులు, ఇతర రసాయనాలు తయారు చేసేందుకు ఈ పంట మొక్కలు బయోఫ్యాక్టరీస్గా ఉపయోగపడుతున్నాయి. వైద్య రంగంలో వాడే సైక్లోడెక్స్టిన్స్, కెఫీన్ వంటి రసాయనాలను ఆహారంలో నుండి తొలగించడంలో ఎన్కెఫ్లాన్ల మందులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. బహుకాలం తాజా నిల్వలు గలవి దూర ప్రాంతాల పంపిణీ వ్యవస్థను తట్టుకొని మంచి సువాసన గల పండ్ల రకాలు ఉత్పత్తి అయ్యాయి. ఇవే కాకుండా ప్రోటీన్ అందలి మిథియోనిన్ అమైనో ఆమ్లము అధికంగా లభ్యమయ్యే మొక్కజొన్న, బంగాళదుంప,

సిన్సు కెఫీన్ వంటి రసాయనాలను ఆహారంలో నుండి తొలగించడంలో ఎన్కెఫ్లాన్లు మందులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. బహుకాలం తాజా నిల్వలు గలవి దూర ప్రాంతాల పంపిణీ వ్యవస్థను తట్టుకొని మంచి సువాసన గల పండ్ల రకాలు ఉత్పత్తి అయ్యాయి. ఇవే కాకుండా ప్రోటీన్ అందలి మిథియోనిన్ అమైనో ఆమ్లము అధికంగా లభ్యమయ్యే మొక్కజొన్న, బంగాళదుంప, వరి, పొద్దుతిరుగుడు పంటలను, గ్లైసిన్ శాతం అధికంగా నుండి సీరం కొలెస్ట్రాల్ను తగ్గించే వరి రకాలను, బీటా కెరోటిన్, వైటమిన్ ఏ అధికంగా ఉండే గోల్డెన్ రైస్ రకాలను రూపొందించారు. మరియు అధిక మోతాదులో ఐరన్ ఉండే వరి రకాలను, ఐసోఫ్లావన్స్ ద్వారా సీరం కొలెస్ట్రాల్ను తగ్గించగల పంటలను, హార్ట్ అటాక్స్ నిరోధించే సిస్ట్ సీరియరేట్ ఎంజైమ్ గల కనోలా రకాలను ఉత్పత్తి చేశారు. ప్లాస్టిక్స్ కరిగించే పాలీహైడ్రాక్సీ మ్యూటరేట్ గల పత్తి, రేప్ సీడ్ రకాలను ఉత్పత్తి చేశారు. ఈ విధంగా పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ గల బయోప్లాస్టిక్స్ వాతావరణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ పదార్థ నిర్మూలనకి సాధ్యమవుతుంది. ఈ అణుసేద్యం మాలిక్యులర్ ఫార్మింగ్ ద్వారా వివిధ రసాయనాలు ఉత్పత్తి చేయగల మొక్కలను బయోఫ్యాక్టరీస్గా వాడుచున్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో స్వల్ప ఖర్చుతో అధిక ఉత్పత్తులను సాధించగలుగుతున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వ్యాక్సిన్లు, ప్లాంటీబాడీస్, వైద్య రంగంలో ఉపయోగపడే బయోఫార్మస్యూటికల్స్ తయారవుతున్నవి. ఉదాహరణకు బంగాళదుంప, టమాటా, అరటి, మొక్కజొన్న, లెట్యూస్ నుండి వ్యాక్సిన్లు, సోయాబీన్స్, మొక్కజొన్న, వరి, బార్లీ నుండి పోషక విలువలు గల ప్రోటీన్లు, ఆకులనందరి హరిత రేణువుల కణజాల ప్రక్రియ ద్వారా జంతు ప్రోటీన్సు, హ్యూమన్ సీరం ఆల్బుమిన్, రక్తనాళాల్లోని రక్తం గడ్డకొట్టకుండా ఉండేందుకై హిరుడిన్ అను యాంటీకోయాగులెంట్ ప్రోటీన్ను ఫార్మాస్యూటికల్ మందుల తయారీలో విరివిగా ఉపయోగపడుతుంది. వ్యాధిగ్రస్తుల్లోని గాచెస్ డిసీజ్, కొవ్వు అధికంగా పేరుకుపోయే డిసీజ్, గ్లూకోసిన్ బ్రోసిడేజ్ ఎంజైమ్ ద్వారా ఇది నివారించబడుతుంది. ఇది తల్లికి బిడ్డకు గల ప్రేగు భాగం ప్లసెంటాలో అధికము. ఈ ఒక్క వ్యాధిగ్రస్తునికి 10 నుంచి 12 టన్నుల ప్లసెంటా అవసరం. ఇది లక్షల డాలర్ల ఖరీదు గల మందు. కానీ మొక్కల నుండి లభ్యమయ్యే సిరీస్ ఐన్ ద్వారా ఈ జబ్బును అతి తక్కువ ఖర్చుతో రూపుమాపగలుగుతున్నారు. జన్యు మార్పిడి పొగాకు పంట ద్వారా ఎడిబుల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. మరియు చెరకు, అరటి, టమాటా, బంగాళదుంప, పసుగ్రాసాల పంటల్లో కూడా ఈ వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. మందు అవసరత లేకుండా అరటి పండుతోనే ఎడిబుల్ వ్యాక్సిన్లు శరీరానికి అందిస్తున్నారు. తదితర కూరగాయలను, పండ్లను సరఫరా చేస్తూ ట్రాన్జీన్ వెజ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో నూతన వరవణిని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టగలిగారు. ఆధునికంగా ఈ జీఎం ఫుడ్స్కి భిన్నంగా జీన్ ఎడిటెడ్ పంటలు అమెరికాలోని సెలెక్టస్ కంపెనీ ద్వారా లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు బంగాళదుంప ఎన్నాళ్ళైనా తాజాగా ఉండగలదు. శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులతో కూడిన వాణిజ్య సంబంధిత వివరాలు, దళాళ్ల కుతంత్రాలు చర్చించేందుకై బయోటెక్ కిసాన్ స్కీము స్థాపింపబడింది. పిల్లల్లో గల పోషక లోపాలను సరిదిద్దే నిమిత్తం బిబ్ పోషణ అనే పేరుతో డీబీటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆర్థిక సహాయంతో ఆ స్కీము నెలకొల్పబడింది. సోయా చిక్కుడు, పంచదార, పాలు, కందిపప్పుతో కలిపి 100 గ్రాముల్లో 500 కిలోకాలరీస్, శక్తిగల ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ కలిగిన అనేక వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే శక్తిగల ఈ ఉత్పత్తులను చిన్నారులకు అందజేస్తున్నారు. 40% స్కూల్లో చదివే పిల్లలకు ఇనుము లోపం కనిపిస్తుంది. కాన ఫైలేట్, ఐరన్ ఫైలేట్ సమృద్ధి గల NAFEEDTA గల చపాతీలు, దోశలు సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో ప్రథమంగా చేర్చి అందిస్తున్నారు. జీనోమిక్స్, ప్రోటీన్స్ కలిపి ఒమిక్స్ అంటారు. ఈ పరిశోధనల ద్వారా జన్యు ఆకృతి, వాటి అమరిక, ఉత్పత్తి చేయి ప్రోటీన్లు, వాటి పనితీరు విశదమైంది. గాన వంశానుక్రమంలో సంక్రమించే జన్యు సంబంధ రోగాల జాబితా కంప్యూటరైజ్ లిస్టుగా తయారైంది. రోగ చికిత్స సంబంధిత జన్యు శాస్త్రం, అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్స్ టు క్లినిక్స్ ద్వారా వ్యాధులకు సంబంధించిన నివారణ క్రియను ప్రథమ దశలోనే తెలుసుకుని నివారణ చేయగలుగుతున్నారు. శరీర భాగాల్లో పనిచేయు వ్యాధికారక జన్యు స్థానంలో సాధారణ జన్యును ప్రవేశపెట్టి వ్యాధి నివారణ చేయడమే జీన్ థెరపీ. ఈ జన్యు చికిత్స ద్వారా అనేక వ్యాధులు నయమవుతున్నాయి. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్, హిమోఫిలియా, లివర్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, హెడ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వివిధ రకాల సంక్రమణ వ్యాధులు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మరియు నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతున్నాయి. ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా 80కి పైగా వ్యాధులను నివారణ చేయగలుగుతున్నారు. ఉదాహరణకు థాలసీమియా, ఎనిమియా, సికిల్సెల్ ఎనిమియా, లుకేమియా, గుండె రక్తనాళాల లోపాలను, నరాలకు సంబంధించిన డిసార్డర్స్,
ఆటిజం, మస్క్యులర్ డిస్ట్రాఫీ, ఆస్టియో ఆర్థటైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి

కీళ్ల జబ్బుల్లో కార్ట్లేజ్కి సంబంధించిన డిఫెక్ట్స్ని లేదా వాటి పునర్నిర్మాణం వంటివి ఆపరేషన్తో పని లేకుండా స్టెమ్ సెల్ థెరపీ ప్రముఖ పాత్ర వహిస్తోంది. మన సమాజంలో ఏదో ఒక సందర్భంలో నా విధిరాత అని వాపోతుంటాం. ఆ రాతను మార్చుకునే ఆయుధము ఆధునిక బయోటెక్నాలజీ పరిశోధనల ద్వారా దొరికింది. దాన్ని క్రిస్పర్ అని అంటారు. జన్యుపరమైన అంధత్వము, సికిల్సెల్ ఎన్మియా, జీవక్రియపరమైన రుగ్మతులు, సిస్టిక్ ఫైబ్రాసిస్ వంటి వంశపారంపర్య కారణమయ్యే జన్యు పరివర్తనలో మార్చగలుగుతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ లియో నేతృత్వంలో శాస్త్రవేత్త బృందం ఈ పరిశోధనపై దృష్టి సారించింది. హ్యూమన్ జీనోమ్పై జరిగిన పరిశోధన ద్వారా తెలివైన మానవుని పరిణామం 30,000 జన్యువులకు పరిమితమైందని 2003లోనే గ్రహించారు. ఫలానా డిఎన్ఏని గుర్తించి పోరాడడం అనే సైనిక వ్యవస్థను సిద్ధపరిచారు. ఏ డిఎన్ఏపై పోరాడాలో గుర్తించడానికి గైడ్ ఆర్ఎన్ఏని సిద్ధం చేశారు. ఆ డిఎన్ఏని తెగనరగటం కొరకు కత్తి లాంటి ప్రోటీన్లు కనిపెట్టారు. దాన్నే క్రిస్పర్ క్రాస్ 9 అని పిలుస్తున్నారు. తొలిసారిగా ఈస్ట్ మీద ప్రయోగించి దాన్ని జీవన ఇంధనంగా సవరించగలిగారు. తదుపరి చేపలు, మొక్కలు, పండ్లు, పురుగులు, దోమలు ఇలా కోతుల్లో కూడా ప్రయోగాలు జరిపి జన్యు ఎడిటెడ్ కూరగాయలను, మలేరియా వ్యాప్తి కాకుండా దోమల డిఎన్ఏను మార్చగలిగారు. డేవిడ్ లియో బృందం అభివృద్ధి చేసిన బేస్ ఎడిటింగ్ ద్వారా మానవుల్లో 14% వ్యాధులకు చరమగీతం పాడేందుకు వీలు కలుగుతుంది. ఎడ్నిన్ బేస్ను గ్వైనిన్గా మార్చేందుకు ఉద్దేశించిన ప్రణాళిక ప్రకారము 48% వ్యాధులకును అరికట్టవచ్చు. ఎయిడ్స్ వ్యాధిని నిరోధించడానికి అనేక రకాలైన మందులు వాడుకలోనికి వచ్చాయి. కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నవే తప్ప పూర్తి నివారణకు దోహదపడవు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర బృందం ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ జీవన కణములోని ప్రవేశించిన హెచ్ఐవి ఆర్ఎన్ఏని నిర్మూలన చేయగలమని నిర్ధారించారు. మానవ రక్తంలోని టీసెల్స్లో ప్రవేశించిన ఈ హెచ్ఐవి జీనోమ్ని జన్యు ప్రవర్తనతో జీన్ ఎడిటింగ్ ద్వారా ఇనాక్టివేట్ చేసినప్పుడు ఆ వైరస్ వృద్ధి చెందదు. కాబట్టి హెచ్ఐవి వ్యాధిని ఈ ప్రక్రియతో కూడిన బయోటెక్నాలజీ ద్వారా రూపుమాపగలమని నిర్ధారించారు. ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా చైనా, యూకే నందల శాస్త్రజ్ఞులు పందుల్లో కూడా 24% కొవ్వును తగ్గించారని తెలుసుకుంటున్నాము. విచక్షణారహితంగా అడవులను నరికివేయటం, విపరీతంగా ప్లాస్టిక్ వస్తువులు వాడకం, మితిమీన రసాయనాల ఎరువులను ఉపయోగించడం, జల వనరుల్లోకి వ్యర్థాలను వదలటం, లెక్కకు మించిన పరిశ్రమల స్థాపన, అవసరాన్ని మించి ఇంధన వనరుల వాడకం పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మానవ జీవనాన్ని నరకప్రాయంగా మారుస్తోంది. కాబట్టి వ్యర్థ పదార్థాలను నేరుగా బాహ్య వాతావరణంలో విడిచిపెట్టకుండా సూక్ష్మజీవుల సహాయంతో శుద్ధి చేయడాన్ని బయో రెమిడియేషన్ అంటున్నారు. గాలి, నీరు, భూమి నందలి కాలుష్యాలని బ్యాక్టీరియాలు, మొక్కలు శుద్ధి చేయడాన్ని ఫైటోడిగ్రడేషన్ అంటారు. మొక్కల్లోని అనగా రైజోస్పియర్ వేరుపారిన భాగాలను, నీళ్లలో మిళితమైన కాలుష్యాలను రైజోఫిల్ట్రేషన్ ద్వారా శుద్ధి చేస్తున్నారు. నేలలో ఉండే సిలీనియం, మెర్క్యూరీ, హైడ్రోకార్బన్స్ను ఫైటోవోల్టైజేషన్ పద్ధతి ద్వారా మొక్కల్లో జరిగే బాష్పోతరేక క్రియతో శుద్ధి గావించబడుతున్నాయి. వివిధ రకాలైన చెత్త పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో లిగ్నోలైటిక్ ఫంగై ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలపై జీవించే నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోసిస్టస్ క్లాస్ట్రిడియం వంటి బ్యాక్టీరియాలను ఉపయోగించి బయోగ్యాస్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. జీవ ఇంధనాల ఉత్పత్తిలో బయో ఎనర్జీ పురోగతి గమనిస్తే ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోమ్ గ్రోన్ టెక్నాలజీగా అభివృద్ధి పరిచింది. బయోమాస్ నుండి ఇథనాల్ తయారీ, వ్యవసాయ పదార్థాల నుండి ఇథైల్ ఆల్కహాల్, బయో ఇథనాల్ 4 నుండి 7 రోజుల కాలంలోనే తయారు కావటం విశేషం. డీబీటీ మరియు ఐసీటీ సంయుక్త ఆధ్వర్యంలో 1 టన్ను బయోమాస్ నుండి 300 లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. దీన్ని పెట్రోల్తో కలిపి వాహనాల ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ప్రప్రథమంగా ఇథనాల్ ప్లాంటు కాశ్మీర్లో నెలకొల్పబడింది. అటుపిమ్మట బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హెచ్పీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి మార్చబడి బయోటెక్నాలజీ పద్ధతుల ద్వారా ఇథనాల్ ప్లాంట్స్ అభివృద్ధి జరుగుతుంది. 2018లోనే మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఇథనాల్ ఉత్పత్తిని సాధించారు. డీబీటీ మరియు ఐసీటీ సంయుక్త కృషితో ర్యాపిడ్ ఎనరోబిక్ డైజెస్టర్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుండి 24 గంటల సమయంలోనే బయోగ్యాస్ ఉత్పత్తి జరిగే కృషి సల్పినది. డీబీటీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం ద్వారా కలుషిత నీటిని శుభ్రపరిచే మరెన్నో పథకాలను చేపట్టింది. ఈ విధానంలో వ్యవసాయ అభివృద్ధిలో చేపట్టిన ఫలితాలను గ్రీన్ బయోటెక్నాలజీగా, వైద్య రంగాభివృద్ధిని

0: రెడ్ బయోటెక్నాలజీగా పారిశ్రామిక అభివృద్ధిని, వైట్ బయోటెక్నాలజీగా విషపూరిత నీటి కాలుష్యాన్ని నివారించే దిశగా, బ్లూ బయోటెక్నాలజీగా కృషి సల్పుతోంది. రానున్న భవిష్యత్తులో ఈ రంగాల ద్వారా అత్యున్నతమైన ఫలితాలను పొందగలమని ఆశిద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు విజ్ఞాన విపంచే శీర్షికన బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు ప్రసంగం విన్నారు. ప్రసంగికులు ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ.
2: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.

గమనిక. ఈ నెల 16వ తేదీ అంటే శుక్రవారం రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెన్నునొప్పి, సయాటిక, నడుమునొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలిస్తారు. కాబట్టి శ్రోతలు రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 0854. గమనిక విన్నారు. ఇప్పుడు విందా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీవి చలపతి, నిర్వహణ కే శృతి ప్రియాంక.

0: దండ.
1: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్ద పీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు. ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం తలమానికం. విలువైనవి అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ప్రాచీన కాలం నాటి గొప్ప ఆభరణాలలో కిరీటం ఒకటి. ఇది గంభీరతకు, రాజసానికి గుర్తుగా మనకు అగుపిస్తుంది. అటువంటి కిరీటాలలో అన్నిటికంటే పైన ఉండే విలువైన రత్నాన్ని తలమానికం అని అంటారు. అందరికన్నా గొప్పగా నిలిచే వ్యక్తిని లేదా వస్తువును గాని చెప్పే సందర్భంలో తలమానికం అనే జాతీయాన్ని వాడుతారు. ఉదాహరణకు, బొమ్మెర పోతన్నగారు రచించిన రచనలన్నింటిలోకి భాగవతం తలమానికం అని అన్నప్పుడు అన్ని గ్రంథాల కన్నా భాగవతం గొప్పది అని దానికర్థం. సత్యం కోసం, ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని, భార్య, పిల్లలను సైతం దూరం చేసుకుని కాటికాపరిగా మారిన హరిశ్చంద్రుడు సత్యసంధులైనటువంటి రాజులందరిలోనూ తలమానికం వంటివాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో తలమానికం అనేటువంటి జాతీయాన్ని వాడుతారు. తరువాతి జాతీయం వీణుల విందు. చెవులకు ఆనందం కలిగించేది అన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఒక శుభవార్తను విన్నప్పుడు గాని, మనసును దోచిన సంగీతాన్ని విన్నప్పుడు గాని మన మనసు అమితమైన సంతోషాన్ని పొందే స్థితిని వీణుల విందు అని అంటారు. ఉదాహరణకు, కృష్ణ పరమాత్మ రేపల్లెలో మురళిని ఊదుతుంటే ఆ గాన మాధుర్యానికి గోపికలతో పాటు సమస్త జీవకోటికి వీణుల విందు కలిగేదని భాగవతం మనకు తెలుపుతుంది. అలానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం శ్రోతలకు వీణుల విందుగా ఉంటుందన్నది అతిశయోక్తి కాదు. తరువాతి జాతీయం పెడచెవిన పెట్టు. అశ్రద్ధ, నిర్లక్ష్యం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. పెడచెవిన పెట్టు అంటే అశ్రద్ధగా వ్యవహరి

0: ఉంచటం లేదా నిర్లక్ష్యంగా ఉండటం. చెబుతున్న మాటలను చెవికి ఎక్కించుకోకపోవటం అనేది దీని ప్రధాన భావం. ఎవరైనా మంచి మాట గాని సలహా గాని చెబుతున్నప్పుడు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించే ప్రవర్తనను పెడచెవిన పెట్టు అని అంటారు. ఉదాహరణకు రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు ఈ జాతీయానికి చక్కని ఉదాహరణలు. సీతను అపహరించి తెచ్చిన రావణుడికి తన తమ్ముడు విభీషణుడు ఎన్నో మంచి సలహాలు ఇచ్చి సీతను రాముడికి అప్పచెప్పి శరణు వేడమని చెప్పిన ఆ మాటలను రావణుడు పెడచెవిన పెట్టాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపడానికి కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి ఎంత చెప్పినా ఆ మాటలను దుర్యోధనుడు పెడచెవిన పెట్టడం, యుద్ధం జరగటం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భాలలో పెడచెవిన పెట్టు అనే జాతీయాన్ని వాడుతారు. జాతీయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంస్కృత న్యాయాలు. ఇప్పుడు సంస్కృత న్యాయాలు.
1: దండమయా విశ్వంభర

మొదటి సంస్కృత న్యాయం కరబదర న్యాయము. కరబదర న్యాయము ఏదైనా విషయం పూర్తిగా అర్థం కావటం అనే సందర్భంలో కరబదర న్యాయము అనే జాతీయాన్ని వాడుతారు. ఏదైనా విషయం పూర్తిగా అర్థం కావటం. కర అంటే అరచేయి, బదర అంటే రేగుపండు, న్యాయము అంటే పద్ధతి. ఒక రేగుపండును అరిచేతిలోకి తీసుకొని చూసినప్పుడు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే విషయము ఏదైనా సందేహము లేకుండా పూర్తిగా అవగతం కావటం అన్న విషయాన్ని కర బదర న్యాయం తెలుపుతుంది. ఉదాహరణకు మన ఋషులకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏం జరిగిందో ఏం జరగబోతోందో దివ్యదృష్టితో చూడటం కరబదర న్యాయమే కదా. తర్వాతి సంస్కృత న్యాయం కాచకుంభ దీప న్యాయము. కాచకుంభ దీప న్యాయము ఒక వ్యక్తి యొక్క ప్రతిభ, జ్ఞానం, శక్తి సమాజానికి ఉపయోగపడటం అనే సందర్భంలో కాచకుంభ దీప న్యాయానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. కాచ అంటే గాజు, కుంభ అంటే కుండ, దీప అంటే దీపము. దీపాన్ని మట్టి కుండలో పెడితే ఆ వెలుతురు బయటికి రాదు. కానీ అదే దీపాన్ని ఒక గాజు పాత్రలో ఉంచితే ఆ దీపపు వెలుతురు చుట్టుపక్కల ప్రాంతమంతటికి ప్రసరిస్తుంది. వ్యక్తి యొక్క మేధస్సు కూడా సమాజానికి ఉపయోగపడాలి. అదే కాచకుంభ దీప న్యాయానికి ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఉపాధ్యాయులు, గురువుల జ్ఞానం ఎప్పటికీ వృథా కాకుండా సమాజంలో కాచకుంభ దీప న్యాయంలా ప్రకాశిస్తూనే ఉంటుంది. తర్వాతి సంస్కృత న్యాయం గతానుగతిక న్యాయం. గతానుగతిక న్యాయం గత అంటే జరిగిపోయినది లేదా ముందుగా వెళ్ళిపోయినది. అనుగతికం అంటే ముందు వెళ్ళిన దాన్ని అనుసరించటం అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే గొర్రెల మంద ప్రవర్తన ఈ న్యాయానికి సరిపోతుంది. ఎలాగంటే ఒక గొర్రె వెళ్తూ ఉంటే మిగతావన్నీ కూడా దాన్ని వెంట పడతాయి చూడండి. అలా లాభ నష్టాలను, మంచి చెడులను ఆలోచించకుండా ఒకరు చేసిన పనిని అనుసరించటం. ఎలాగంటే తరతరాలుగా మన సమాజంలో వస్తున్న మూఢనమ్మకాలను ఇప్పటికీ ఈ నవతరం కూడా నమ్మడం అనేది గతానుగతిక న్యాయమే కదా. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం. మానవ ప్రవర్తనను, వ్యక్తి బాధ్యతను, సంపద స్వభావాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నీతులను దృష్టాంతాలతో మనకందించినటువంటి కవి మారద వెంకయ్య గారు శతక సాహిత్యంలో చిరస్మరణీయమైన స్థానాన్ని, గౌరవాన్ని దక్కించుకున్న మారద వెంకయ్య గారు అరసవిల్లి సూర్య

నారాయణుడి భక్తుడు. తన ఆరాధ్యదైవమైన సూర్యుడి పేరిట భాస్కర శతకాన్ని రాశారు మారద వెంకయ్య గారు. మంచివారి యొక్క స్వభావాన్ని ఇలా చెప్పారు. ఆ పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు, కఠోర వాక్యముల్ పలుకడు, ఒకనొకప్పుడవి పల్కిన కీడును కాదు నిక్కమే. చలువకు వచ్చి మే ఘుడొక జాడను తావడగన్ల రాల్చినన్ శిలలగు నౌట వేగిరమే, శీతల నీరముగాక భాస్కరా. ఓ భాస్కరా, మేఘాలు నీటి బిందువులను వానగా కురిపిస్తాయి, అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపిస్తాయి. అయితే ఆ వడగళ్ళు కొద్దిసేపటికే చల్లని నీరుగా మారిపోతాయే కాని రాయిలాగా ఉండిపోవు కదా. ఇది ఎలానో, మంచివాడు నిరంతరం మంచి మాటలనే పలుకుతాడు. కొన్ని సమయాలలో కఠినంగా మాట్లాడినప్పటికీ ఆ మాటల వలన మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రం జరగదు అని ఆ పద్యానికి భావం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు, కఠోర వాక్యముల్ పలుకడు, ఒకనొకప్పుడవి పల్కిన కీడును కాదు నిక్కమే. చలువకు వచ్చి మేఘుడొక జాడను తావడగన్ల రాల్చినన్ శిలలగు నౌట

ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ. పైన పటారం, లోన లొటారం. పైన పటారం, లోన లొటారం. దీనికి విడుపేమిటో మీరే చెప్పాలి. రెండవ పొడుపు కథ. నేను గుండ్రంగా ఉంటాను, కదిలిస్తే తిరుగుతాను. నాపై పట్నాలుంటాయి కానీ ప్రజలుండరు. నా మీద నదులుంటాయి కానీ అవి ప్రవహించవు. సముద్రాలుంటాయి కానీ నీళ్లుండవు. దీనికి విడుపేమిటి? నేను గుండ్రంగా ఉంటాను, కదిలిస్తే తిరుగుతాను. నాపై పట్నాలుంటాయి కానీ ప్రజలుండరు. నా మీద నదులుంటాయి కానీ ప్రవహించవు. సముద్రాలుంటాయి కానీ నీళ్లుండవు. దీనికి విడుపేమిటి? మూడవ పొడుపు కథ. కాళ్ళు మూడు కలిగి కదలగా లేకుండు. కళ్ళు చాలా కలిగి కాంచలేదు. కర్మమేముగాని కట్టెలు భక్షించు దీని భావమేమి తిరుమలేశా? కాళ్ళు మూడు కలిగి కదలక లేకుండు. కళ్ళు చాలా కలిగి కాంచలేదు. కర్మమేముగాని కట్టెలు భక్షించు దీని భావమేమి తిరుమలేశా? దీనికి విడుపును మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ. గుడి చుట్టూ నల్లన గుడిలోన తెల్లన. గుడి చుట్టూ నల్లన గుడిలోన తెల్లన. దీనికి విడుపేమిటి? తర్వాతి పొడుపు కథ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. దీనికి విడుపేమిటి? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. దీనికి విడుపేమిటి? పొడుపు కథలకు మీరు విడుపును చెప్పేలోపు ఇప్పుడు సామెతలు తెలుసుకుందాం. ఇప్పుడు సామెతలు. మొదటి సామెత, అలల సముద్రమైన దాటి అర్థాన్ని ఆర్జించాలి. ఈ సామెతకున్న అర్థమేమిటో తెలుసుకుందాం. ఎన్ని కష్టాలు ఎదురైనా తన జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుకోవడానికి ధనాన్ని సంపాదించాలని ఈ సామెతకు అర్థం. తర్వాతి సామెత, చద్ది కంటే ఊరగాయ ఘనం.

సద్ది కంటే ఊరగాయ ఘనం ప్రధానమైన విషయానికంటే దానికి అనుబంధంగా ఉన్న చిన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం. ఉదాహరణకు, ఆకలి తీర్చడంలో ప్రధానమైనది అన్నం. దీన్ని మరిచిపోయి నంజుకోవడానికి ఉపయోగించిన ఊరగాయ రుచిని మాత్రం మహా గొప్పగా చెప్పుకుంటాం. ఇలా సద్ది కంటే ఊరగాయ ఘనం అనే సామెత పుట్టింది. తరువాతి సామెత, జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి. జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి. లోకంలో మనుషులందరి ఇష్టాలు ఆలోచనలు ఒకేలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వారివని చెబుతుంది ఈ సామెత. అదే జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి. తరువాతి సామెత, తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. ఈ సామెతకున్న అర్థాన్ని తెలుసుకుందాం. మన శక్తికి మించి దానధర్మాలు చేయటం సమంజసం కాదని పెద్దల మాట. అలానే దానధర్మాలు చేయకూడదని కాదండోయ్, మొదట మన బాధ్యతను నెరవేర్చుకున్నాక ఇతరులకు సహాయం చెయ్యాలని ఈ సామెత తెలుపుతుంది. అదే తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని సామెతలు తెలుసుకున్నాం కదా. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన గయోపాఖ్యానం నాటకం గురించి మనం తెలుసుకుంటున్నాం. 4వ అంకంలో, సుభద్రాదుల మాటలు విని కృష్ణాదులు పాండవులను నిందించటం, రుక్మిణీ సత్యభామ మొదలైన వారు సర్ది చెప్పబోగా కృష్ణుడు ఆగ్రహించి చివరకు తల్లి దేవకి చెప్పినా కూడా వినక యుద్ధానికి సిద్ధపడతాడు అర్జునుడితో. ఈ అంకంలో తెలుగు ఇళ్లల్లో ఉండే పుట్టింటి అత్తింటి వైరాలు, భార్యాభర్తల మధ్యన ఉండే ఎత్తిపొడుపులు, పురుషాధిక్యాన్ని ఎదిరించి మంచి మంచి సంభాషణలు గురించి మనం గతవారం తెలుసుకున్నాం. ఈయనకు అతి కోపము కలిగినది. పట్ట మహాదేవిని నా కవమానము కలుగునట్లు తిరస్కరించుటయే కాక మా వంశమును కూడా నిందించిరి. మగవారిని నమ్మరాదు. తమ అక్కర తీరు వరకు బ్రతిమాలి పిదప దాసికంటే హీనముగా చూతురు అంటుంది రుక్మిణి. కాంతలకు పురుషులెంత చనువొసంగదగు అంతియ మొసంగు వలయు. చనువు లెక్కువగునప్పుడు వారు కార్యలాఘవ గౌరవంబుల అరయలేక అన్నిట ప్రవేశింతురు అంటాడు బలరాముడు. ఇక 5వ అంకంలో, పాండవులకు సహాయంగా దుర్యోధనుడు సైన్యంతో వస్తాడు. శ్రీకృష్ణ బలరాములు యుద్ధానికి వస్తారు. గయుని విడవమని కృష్ణుడు అడిగినప్పుడు కృష్ణార్జునులకు సంవాదం నడుస్తుంది. చివరికి యుద్ధం ఆరంభమవుతుంది. ఒకరు మూర్ఛపడినప్పుడు మరొకరు బాధపడతారు. అయినా పంతం వేడక మళ్లీ యుద్ధం చేస్తారు. ఈ సంక్షోభ నివారణకు శివుడు ప్రత్యక్షమై ఇద్దరినీ వారిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. ఈ అంకంలో సుప్రసిద్ధమైనటువంటి అల్లుడా రమ్మని మొదలైన పద్యాలు శివకేశవుల మహత్యాన్ని అభేదాన్ని తెలిపే మనోహరమైన పద్యాలున్నాయి. ప్రధాన పాత్రలైనటువంటి కృష్ణ అర్జున గయులు ముగ్గురు దోషులే అని అంటూ ఈశ్వరుడు ఇలా అంటారు. ధరగలవారి చూడకయే తానుమియున్ గయుని తప్పు చూడక ఈకరణి వొనర్చు వాని నరకం గమకించుట నీదు తప్పు. తా అరయక ముందుగా శరణు అతనికి చుట పార్థుడి తప్పు. ఓ సరసు జనాభ ఇక తన సంధియునర్చుట ఒప్పు ఇత్తరిన్ అని శివుడు చమత్కరిస్తాడు. భిన్నమయునను ఏకమై వెలయునెద్ది ఏకమయ్యును భిన్నమై ఎసగునెద్ది అమ్మహా దివ్య తేజంబు హరిహరులుగా ఇవ్విధమయ్యే తోచే మన పూర్వ విభవమునను అని అర్జునుడంటాడు. ఈ విధంగా ఈ నాటకం ఒక ఉదాత్తమైన వీర రసావిష్కరం. అందువలన అద్భుతమైనటువంటి కల్పన వలన, బంగారు తీగల వంటి పద్యాల వలన తెలుగు నాటక రంగం మీద ఈ రచన చిరంజీవి.

నిలబడింది. అయితే కృష్ణార్జునులు సామాన్య మానవుల వలె ఒకరికొకరు నిందించుకోవటం ఔచిత్యానికి భంగకరమని శ్రీ జయంతి రామయ్య పంతులు గారు మొదలైన వారు ఒకరిద్దరు పెద్దలు ఈ నాటకాన్ని విమర్శించారు. ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆ పద్యాలను సంభాషణలను విని ఆనందిస్తూనే ఉన్నారు. సామాన్య మానవుల రాగద్వేషాలను పంతాలు పట్టింపులను ప్రతిబింబించటమే గయోపాఖ్యాన విజయ రహస్యం. క్రోధం అహంకారం పెరిగినప్పుడు ఎంతటి వారైనా తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తారని కృష్ణార్జున పాత్రల ద్వారా మనకు వ్యక్తమవుతుంది. కాల్పనికమైన పౌరాణికమైన జీవితానికి దగ్గరగా ఉంటే ఆ నాటకం ప్రజాబాహుళ్యాన్ని ఆకర్షిస్తుంది అనటానికి గయోపాఖ్యానం ఒక ఉదాహరణ. శివుని ఆజ్ఞ ప్రకారం కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని గయుని మెడ వరకు తీసుకెళ్లి వెనక్కు తీసుకోవడం ద్వారా శిక్షను పూర్తి చేసినట్లుగా భావిస్తారు. శ్రీకృష్ణుడి గయుని తప్పును క్షమించి అతనికి ప్రాణదానం చేస్తాడు. చివరిగా మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడి వీరత్వాన్ని ధర్మ నిరతిని పరీక్షించడానికే తాను ఈ లీలను సృష్టించానని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి నాటకాన్ని మంగళకరంగా ముగిస్తారు. ఇది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క అనన్యమైనటువంటి ప్రతిభకు ఈ రచన ఒక తార్కాణం. ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. పైన పటారం, లోన లొటారం, దీనికి విడుపేమిటి? సమాధానం మేడిపండు. మేడిపండు, నేను గుండ్రంగా ఉంటాను, కదిలిస్తే తిరుగుతాను. నాపై పట్నాలుంటాయి కానీ ప్రజలుండరు. నా మీద నదులుంటాయి కానీ ప్రవహించవు. సముద్రాలుంటాయి కానీ నీళ్లుండవు. దీనికి విడుపేమిటి? దీనికి విడుపు గ్లోబ్. గ్లోబ్. తర్వాతి పొడుపు కథ, కాళ్ళు మూడు కలిగి కదలగా లేకుండు, కళ్ళు చాల కలిగి కాన్సలేదు. కర్మమేముగాని కట్టెలు కర్మమేముగాని కట్టెలు భక్షించు, దీని భావమేమి తిరుమలేశా. దీనికి విడుపు పొయ్యి. పొయ్యి. తర్వాతి పొడుపు కథ, గుడి చుట్టూ నల్లన గుడిలోన తెల్లన, దీనికి విడుపు అన్నం కుండ. అన్నం కుండ. తర్వాతి పొడుపు కథ, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది, దీనికి విడుపు కవ్వం. దీనికి విడుపు కవ్వం.

0: ఇప్పుడు తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, వెంకటేశ్వర వచనాలు అనే రచన ఎవరిది? సమాధానం, తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వారిది. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. తర్వాతి ప్రశ్న, రాయలు రచించిన ఆముక్తమాల్యద గ్రంథంలో విష్ణు చిత్తునికి మాలదాసరి కథ చెప్పినది ఎవరు? రాయలవారు రచించిన ఆముక్తమాల్యద గ్రంథంలో విష్ణు చిత్తునికి మాలదాసరి కథ చెప్పినది ఎవరు? సమాధానం, శ్రీరంగనాథుడు. తర్వాతి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు గారి మొదటి స్వతంత్ర కావ్యం ఏది? రాయప్రోలు సుబ్బారావు గారి మొదటి స్వతంత్ర కావ్యం తృణకంకణం. తృణకంకణం. తర్వాతి ప్రశ్న, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పరమ చండాల చరిత్ర అన్న రచయిత ఎవరు? ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పరమ చండాల చరిత్ర అన్న రచయిత ఎవరు? సమాధానం, కేజీ సత్యమూర్తి. కేజీ సత్యమూర్తి. వీరి కలం పేర్లు ఉన్నాయండో, శివసాగర్, శివుడు, రంజిం. ఇది కేజీ సత్యమూర్తి గారి కలం పేర్లు. చివరి ప్రశ్న, కారు చీకటిలో కాంతిరేఖ రచన ఎవరిది? కారు చీకటిలో కాంతిరేఖ రచన ఎవరిది? సమాధానం, సి విజయలక్ష్మి. సి విజయలక్ష్మి.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు.
2: శ్రోతలింతవరకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీవి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాసిన రెండు వేరువేరు లేఖల్లో కోరారు. రాష్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఖరీఫ్ 2026కు సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ద, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు.

0: 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 రూపాయల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ద, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ఫలితాలపై గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతలు అవగాహన పెంచాలని, మాదక ద్రవ్యాలపై ప్రజలు నిర్భయంగా మాట్లాడేలా బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో 2వ దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై నిర్వహించిన సమీక్షలో వారు ఈ సూచనలు చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పురోగతి, అనుమతులు, చట్ట సవరణలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై సమీక్షించారు. ప్రైవేట్ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలకు సంబంధించిన నిబంధనలను సరళీకరించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు వివరించారు. కరవుకు నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మరింత తాగునీరు విడుదల చేయాలని విజయ్ కోరారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాల లభ్యత తగ్గి నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెన్నై తాగునీటి అవసరాల విషయంలో రాష్ట ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మీరింతవరకు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. 4 వేదాలకు ప్రతీకగా ఋగ్యజ సామ అథర్వ వేదములనేటువంటి

నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతా వృక్షం ఇక్కడుంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలని నేడి వేల్పుమాను పాల వెళ్ళి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసురవధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు. పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకువచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడి యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవిందా గోవిందా అనేటువంటి

0: నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగ్యానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంతే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని, ఆ అగ్నిని, జ్ఞానాగ్నిని, సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ, ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని, చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తునిస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను, కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో, తిరుమలలో, అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను, సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరినీ కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో, అంతకుమించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇది కదా భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మా ఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి, అదేవిధంగా తిలకించిన వారికి, ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం బంగుం లంఘయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాడవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం కానీ, హనుమంత వాహనం కానీ, శేషవాహనం కానీ, ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి, ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచము ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్ష

వృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో, హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట, రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట, వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్నపుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు. అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనస్సు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని, వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైన ఏ వస్తువైనా సరే, దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు. ఆయన నిత్యకల్పతరువైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ఛాయాయాం పారిజాతస్య. ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేషశైల కటకాశ్రిత శేషసాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే సంకల్ప కల్పతరు. ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిచ్చేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకొని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తులపాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది.
ఒక్కొక్క కలుపు తరుగుకుండే విశేషములు మనము ఇప్పుడు తెలుసుకుందాము. మందారహ, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము,

0: అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతిని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిజం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి కోరనటువంటి మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం యోగమండపం పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్పరాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణపుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావపుష్పమథాష్టమం, ఏవమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణపుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందములందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు ధర్మ

వృక్షము అధర్మ వృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనై ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షము అని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగవాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం ఋషి రుణం పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా వాళ్ళు తెలుసుకోలేరా? వాళ్ళకి తెలుసు వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం మన కోసం మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవ ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనసు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధగలు తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచునుద్యల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తాన్ని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతుయూథపు చందములు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే మీ భవపయోరాశిం ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అనే తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు బహుజన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది. కానీ

0: ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహపురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరిణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పయనమవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయమద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపిజి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ, అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ, ఆ మన్మథ మన్వంతుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తామును మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని, కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని, చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్రగుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం. కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాంతరం మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం పాత ఊర్లో నెలకొన్న శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయ వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలతా.

ఈశ్వరునకు పూజ చేసి తినో, ఇందు పుట్టినాడ కలది ఏని పునర్జన్మ కలుగుగాక. మధుర మధురంబైన తెంగు మాతృభాష. పునర్జన్మ అంటూ ఉంటే తిరిగి తెలుగుదేశంలోనే పుట్టాలి, తెలుగు భాషనే

0: మాట్లాడాలని తనకు కలిగిన అదృష్టానికి మురిసిపోయిన కవి రాయపురలు సుబ్బారావు గారు పద్మలత.
1: ఏ భాషరా నీది, ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలాడ నేర్వగానే సంతోషపడియదవు సంగతేమిటిరా.

0: దుస్థితికి అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా. ఈ గేయం ఆంధ్రుడా అన్న గేయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఎంతో రమణీయంగా మాతృభాష మీద తనకున్న అభిమానాన్ని చాటుకొన్నాడు. తెలుగు నిజంగానే అమృత భాష, అది జీవద్భాష. కవులే కాదు, భారతదేశాన్ని పాలించిన రాజులు కూడా తెలుగు భాష వెలుగుకు పట్టం కట్టారు.
1: నిజమే పద్మలత, శాతవాహనులు తొలి తెలుగు రాజులు. వారి పరిపాలనలో భాషకు ప్రాముఖ్యాన్ని కల్పించారు. వారి తరువాత విజయనగర సార్వభౌములైన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలెందు తెలుగు లెస్సయని తెలుగు భాషకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాడు.
0: వీరి ఆస్థానంలోనే కదూ అష్టదిగ్గజ కవులు ఉండేవారు.
1: రాయలే దిగ్గజాల్లాంటి 8 మంది కవులను తన ఆస్థానంలో పోషించాడు.
0: విజయనగరం అనగానే అందరూ విద్యారణ్య యతీంద్రుల గురించి చెబుతారు కదా. ఎందుకు?
1: ఆ విద్యారణ్య యతీంద్రులే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. భక్తి విశ్వాసాలతో కూడిన గౌరవంతో హరిహర బుక్కరాయలు అంతే ఆత్మవిశ్వాసంతో పరిపాలన సాగించి మహారాజులయ్యారు పద్మలత.
0: హంపీలో వెలసిన విరూపాక్షాలయాన్ని నిర్మించింది విద్యారణ్య స్వామిగారే కదా.
1: ఒక్క హంపిలోనే కాదు పద్మలత, శిల్పకళను ఇన్నుమడింపచేస్తూ ఇంకా పలు చోట్ల ఆలయాలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యానికి మొదట్లో చిప్పగిరి అని మనం ఇప్పుడు పిలుస్తున్నామే, అదే శిల్పగిరి అన్న నామంతో రాజధానిగా ఉండేదట.
0: అవునా, శిల్ప సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది చిప్పగిరి ప్రాంతం.
1: అలా ఉన్న ఆ చిప్పగిరి నీటి సౌకర్యం అంతంత మాత్రం కాబట్టి రాజధానిని హంపికి మార్చారట.
0: విద్యారణ్యుల వారు ఎన్నో ఆలయాలను నిర్మించారు అన్నావు కదా, వారు నిర్మించిన ఆలయాలలో అనంతపురంలో ఏవైనా ఉన్నాయా?
1: హంపి ప్రాంతంలో ఉన్న శ్రీ విరూపాక్ష ఆలయంలోని మూల విరాట్ను స్థాపించినప్పుడే అదే సమయంలో అనంతపురంలో కూడా శ్రీ విరూపాక్షేశ్వర స్వామిని వాయుప్రతిష్ఠ చేశారట.
0: ఓహో, ఒకే సమయంలో వాయుప్రతిష్ఠ కాబడిన, అది కూడా విద్యారణ్యుల చేత అంతటి చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ విరూపాక్షేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1: ఎన్నో నూతన ఆలయాలు నేడు భక్తులకు మోక్ష ప్రధాయనులవుతున్నాయి పద్మలత. ఇలా వెలసిన నూతన ఆలయాల నడుమ అనంతపురం నగర నడిబొడ్డున వెలసిన ఆలయం శ్రీ విరూపాక్షేశ్వర స్వామి మరియు ఓబలదేవర స్వామి ఆలయం.

0: శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయానికి ఎలా వెళ్ళాలి?
1: అనంతపురంలోని పాత ఊరికి చేరుకోవాలి. అక్కడే ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఉంటుంది. స్టేషన్కు ఎదురుగా ఉన్న ఆలయమే శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయం.
0: చలపతి, వెళ్దాం పద ఇప్పుడే. శ్రోతలను కూడా మనతో పాటే పిలుచుకుపోదాం. శ్రోతలు, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రండి పోదాం.

అబ్బో, వచ్చే వాహనాలు, పోయే వాహనాలు, సరకు వ్యాపారులు, నగల వ్యాపారులు, చిన్న చిన్న కాఫీ హోటళ్ళు, ఎంత రద్దీగా ఉంది చూడు ఈ ఆలయ ప్రాంతమంతా. విజయనగర రాజులు శిల్పకళకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాస్త ఖాళీ చోటు కనబడితే అందులో ఏ పువ్వునో జంతువునో చివరికి అటో గీత ఇటో గీతతోనో అందాన్ని సృష్టించేవారు.

0: తూర్పుముఖంగా ఉన్న ఆలయం ప్రధాన ద్వారానికి పైన జింక, చిలుక బొమ్మలతో పాటు కలశ రూపకల్పనలో కూడా ఎంతో నేర్పును కనబరిచారు చూడు.
1: నిజమే పద్మలత, ఈ ఆలయానికి సంబంధించి చారిత్రక ఆధారాలు లేకపోయినా తరతరాలని బట్టి విద్యారణ్యుల ప్రతిష్ట అని తెలుస్తోంది. దీనికి ఆధారాన్ని చేకూరుస్తూ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభమే ఉదాహరణ.
0: విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్న అనంతపురం జిల్లాలో ఆనాటి శిల్పకళకు కళాతృష్ణకు నిలువుటద్దాలు వారు నిర్మించిన ఈ ఆలయాలు.
1: ఆలయం లోపలికి వెళదాంరా.
0: కార్తీక మాసం కదా, అందుకేనేమో దీపాలు వెలిగించడానికి కాబోలు భక్తకోటితో నిండిపోయింది ఆలయ ప్రాంగణం. రహదారిని ఎత్తుగా వేయడం వల్లనేమో ఈ ఆలయం దిగువన ఉండిపోయింది.
1: ధ్వజస్తంభం రహదారికి అటువైపున ఉండటంతో ఆలయంలోని కొత్త ధ్వజస్తంభాన్ని చేయించి ప్రతిష్ఠించారు. దానికి ఈ మధ్యకాలంలోనే రాగి తొడుగును చేయించారు భక్తులు.
0: గుడిలోకి రాగానే కుడివైపున మంగళకర శ్లోకం కనబడుతోంది చూడు. బహుశా ఈ శ్లోకం ఆధ్యాత్మిక బీజం కాబోలు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.
1: పద్మలత, తూర్పు ముఖంగా ఉన్న శ్రీ విరూపాక్షేశ్వర స్వామికి కుడివైపున మోక్ష గణపతి, ఎడమవైపున ప్రసన్న పార్వతీమాత, ఎదురుగా ముఖమండపం. ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక ఈ ఆలయం.

0: మోక్ష గణపతిని దర్శించి గుడిలోకి మేము వచ్చాము. మీ నాన్న మీ అమ్మకు చెప్పి మాకు పుణ్యాన్ని ఇప్పించమని అడుగుదాం పదా.
1: అలాగే అడుగుదాం. ప్రథమ పూజ ఎప్పుడు మన వినాయకుడికే. ఎన్ని కష్టాలు వచ్చినా తొలగించి కొండంత ధైర్యాన్నిస్తాడు ఆ స్వామి.
0: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. బోళా శంకరుడు, శంభో శంకరుడు, కరుణామయుడు అయిన ఆ పరమశివుని ఇంక కనురెప్ప పాటు కాలంలో దర్శించుకోబోతున్నాం కదా.
2: హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ మహావిష్ణు.

0: నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః బ్రహ్మాయ నమః అనురుద్ధాయ నమః.
1: ఆహా, స్వామివారి దివ్యమంగళ రూపం పరమశివ పరమదయాలువా.

తీర్చిన్ నారాయణుడెట్లు మానసం బునా శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర, జ్ఞానం కలగడానికి చదువులు మూలం కాదు. సాలెపురుగు ఏ వేదం పఠించిందని మోక్షాన్నిచ్చావు, పాము ఏ శాస్త్రం చదివిందని మోక్షాన్నిచ్చావు, ఏనుగు ఏ విద్యను అభ్యసించిందని దానికి ముక్తినిచ్చావు. వీటన్నిటికీ ముక్తినిచ్చిన నీవు శంకర, నీ పాద సేవ చెయ్యడమే మోక్షజ్ఞానానికి మూలమని తెలిసి నీ పాదాలే శరణవేడుతున్నాను తండ్రి. ఏ

0: చంద్రుడనే శివలింగం తూర్పు దిక్కున కనిపించింది. ఉదయ పర్వతమే పానవట్టం, సముద్రం అభిషేకం చేసిన నీటి ప్రవాహం, కొండగుహలలోని చీకటి ధూపం, వెన్నెల దీపాల కాంతి చుక్కలే పువ్వులుగా శోభిల్లుతూ మమ్మల్ని ఉద్ధరించడానికి లింగాకారంగా ఆవిర్భవించారా స్వామి.
1: శ్రీ విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. స్వామికి ఎడమవైపున ప్రసన్నవదనంతో దర్శనమిస్తున్న మహాతల్లి, ప్రసన్న పార్వతీదేవి దర్శనం చేసుకుందాం పద.
0: తల్లి, నీరూపమే సకల పాప సంహరిణి. అమ్మా, వినాయకుడు కుమారస్వామి మాత్రమే కాదు, మేము కూడా నీ బిడ్డలమే.
1: ఆలయానికి సంబంధించి మరికొన్ని వివరాలను పూజారి గారిని అడిగి తెలుసుకుందాం.
2: సనగరం నిఖిల్ నారాయణ శ్రోతులు, ఇక్కడ అనంతపురం పాత ఊరులోని గాంధీ బజార్లో నగర నడిమొడ్డున ఉన్నటువంటి శ్రీ ప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వర మరియు ఓబులదేవర దేవస్థానం నందు ప్రధాన అర్చకులుగా పనిచేయుచున్నాను. మేము దాదాపు 90 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాం. మొట్టమొదట మా తాతగారు, తర్వాత మా నాన్నగారైనటువంటి నారాయణ స్త్రౌతులు గారు, ఆ తర్వాత మా నాన్నగారైనటువంటి లక్ష్మీ నరసింహ ప్రతాప్ శాస్త్రి గారు, ఆ తర్వాత నేను, ఈ విధంగా చేస్తూ ఉన్నాం, తరతరాలుగా చేస్తున్నాం. ఈ దేవాలయము మనకు ఉన్న ఇక్కడ ఉన్నటువంటి నిక్షిప్తాలను బట్టి విజయనగర సామ్రాజ్యంలోని కృష్ణదేవరాయల కాలంలో హంపి పీఠాధిపతి ఇక్కడ హంపిలో రెండు ఒకేసారే ప్రతిష్ట చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆయన వాయు ప్రతిష్టతో ఇక్కడ అక్కడ ఒకేసారి ప్రతిష్ట చేసినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి లింగానికి కేశవనామాలున్నాయి. తర్వాత దేవాలయ గర్భాలయం ముందర భాగమున ప్రాకారమంతా ఏకశిలా నగరం అంటే ఏకశిలతోనే చేసినారు. విజయనగర సామ్రాజ్యము అంటూనే మనకు ఒక చిహ్నం అంటే ఒక గుర్తు ఏమి అంటే గజలక్ష్మి ఇరువైపులా ఐరావతాలు పులహారం వేస్తున్నట్టుగా, అది శిల రూపంలో మనకు మన గర్భాలయాన్ని పైభాగాన శిల మీదే చెక్కి ఉన్నారు. తర్వాత ఈ దేవాలయ పైభాగాన గోపురము యు ఆకారంలో ఏకశిలతో చేసినారు. అదేవిధంగా ఆ ఏకశిలను

0: కలిశము మరియు రామచిలకలు ఇలా పొదుగుతూ అంటే దాంట్లో చెక్కుతూ వచ్చినారు. స్వామివారి ప్రతిష్ట శ్రీ విద్యారణ్య స్వాముల వారిచే కావించబడిందని చెప్పి మన చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు అంటే దాదాపు 19వ శతాబ్దంలో మన దేవాలయంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి మన దేవస్థానానికి దక్షిణ వైపున ఉన్న మసీదు నందు ఉంది అని ప్రీతి. అప్పుడు కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్న స్వామిని తీసుకుని మరలా మన దేవస్థానమునకు ఉత్తర వైపున దక్షిణముఖంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ట కావించబడింది. తర్వాత మన దేవస్థానం నందు ముఖ్యంగా అంటే దాదాపు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల కిందట అనంతపురం జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా దాదాపు 18 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటివి. ఆ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ బహుళ చతుర్దశి వరకు జరిగేది. అందులో వైశాఖ శుద్ధ చతుర్దశి సాయం సంధ్యన గోధులీ లగ్నములో శ్రీవారికి శివపార్వతుల కళ్యాణం జరిగేది. తరువాత వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తేరు జరిగేది బ్రహ్మరథం. అప్పుడు ఈ గాంధీ బజార్లో అంతా లైట్లు అన్నీ తీసేసి ఒకప్పుడు చినకేశ్వామి గుడికి ఏ విధంగా అయితే జరిగేదో దానికంటే బ్రహ్మాండంగా మన శివాలయంలో జరిగేది. అవి పురాతనబడ్డం, చెడిపోవడం, కాలక్రమేణా మూతబడడం జరిగినాయి. గర్భాలయం నుంచి వాస్తవంగా అయితే ధ్వజస్తంభం పోలీస్ స్టేషన్లో ఉంది మన దేవస్థానంది. అప్పుడు 1912 సంవత్సరంలో మున్సిపాలిటీ వారు ఇక్కడ రోడ్డు వేయలేదన్నమాట. రోడ్డు వెనుక వైపున ఆ మటన్ మార్కెట్ రోడ్డే దీనికి వాస్తవంగా రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. దేవస్థాన గర్భాలయము, ఉప ఆలయము, ఉపాలయం తర్వాత మంటపాలయము, తర్వాత కళ్యాణ మంటపము, తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట, ఈ విధంగా జరిగినాయి దేవాలయం. కానీ కాలక్రమేణా బైఫర్కేషన్ అయ్యి ఇక్కడ రోడ్డు వెడల్పుగా పడిపోయింది. ఆ రోడ్డు పడడం చేత మన దేవస్థాన పురాతన ధ్వజస్తంభము పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది. తాత్కాలిక ధ్వజస్తంభం మరలా తిరిగి మనం ఇక్కడ 1910వ సంవత్సరంలో మనం దీన్ని దృష్ట కామించుకున్నాం. తర్వాత ఈ మధ్యనే దానికి రాగి తొడుగు మనము చేయించుకున్నాం, కాపురం చేయించుకున్నాం.
1: పూజారి గారు, ఒకే సమయంలో విద్యారణ్య స్వాముల వారు ఈ ఆలయాన్ని స్థాపించారు అనడానికి శాసన ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
0: ఆ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆలోచన అంటే దాని ప్రకారమే మనకు తెలుసు.
2: పూజారి గారు, ఈ ఆలయంలో వెలసిన ఉపాలయాల గురించి చెప్పండి.
0: ఇక్కడ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం కూడా ఉంది. అంటే శివకేశవులకు భేదం అనేది లేదు. అదేవిధంగా అక్కడ ఇక్కడ మన దేవాలయం నందు దేవస్థానం ప్రధానాలయంగా శివాలయము, మళ్ళా దేవస్థానానికి ఉత్తర భాగమున లక్ష్మీనారసింహస్వామి దేవాలయము, దాన్నే ఓబుల దేవర దేవస్థానం అని కూడా మనకు ప్రత్యేకంగా ఉంది. అక్కడే ఆ ఆలయంలోనే నవగ్రహాలు, దక్షిణముఖంగా అభయాంజనేయ స్వామి, 3 ఉపాలయాలు కూడా అక్కడ ఏర్పాటైనది. అదేవిధంగా దాని ప్రక్కనే ఈ యాగశాల మంటపము అని ఉండేదన్నమాట.
2: పూజారి గారు, ప్రదక్షిణాపథంలో వెళితే ఏ ఏ సన్నిధానాలు కనిపిస్తాయో క్రమంలో చెప్పండి.
0: ఇప్పుడు ఆలయానికి ప్రదక్షిణం వేస్తూ పోతే మొట్టమొదట అశ్వత్థనారాయణ కట్ట. అశ్వత్థనారాయణ కట్టలో రావి చెట్టు, తర్వాత వేప చెట్టు, అంటే విష్ణువు శివుడు, విష్ణువు లక్ష్మి, శివుడు పార్వతి అట్లా కళ్యాణం జరిపించితే దాన్ని అశ్వత్థనారాయణ అంటాం. ఆ అశ్వత్థనారాయణ కట్ట అక్కడ నాగుల ప్రతిష్ట, నాగులు, నాగకుమారులు అందరూ ఉన్నారు అక్కడ. అక్కడ అది అయిపోయిన తర్వాత మనము అలాగే ముందుకెళ్తే దేవస్థానం వెనుక వైపున తులసీమాత, ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చినప్పుడు లక్ష్మీనారసింహస్వామి దేవాలయము మరియు అభయాంజనేయ స్వామి దేవాలయము మరియు ఆదిత్యాది నవగ్రహ మంటపము మరియు ధ్వజస్తంభం దర్శనము, తర్వాత మోక్ష గణపతి దివ్య దర్శనము, శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారు దర్శనము, తర్వాత ప్రసన్న పార్వతీ దేవి దర్శనము, ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా విశేషమైనటువంటి పూజలు కార్తీక మాసంలో బాగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణము అనేటటువంటి సందర్భం ఇక్కడ జరుగుతుంది. జ్వాలాతోరణము అంటే ఏమవుతుందంటే దేవతలు రాక్షసులు కొండను చిలికినప్పుడు ఫస్ట్ హలాహలం వస్తుందన్నమాట. అది మింగడానికి ఎవరూ ముందుకు రారన్నమాట. అప్పుడు పరమేశ్వరులు వస్తారన్నమాట. ఆ పరమేశ్వరులు వచ్చినప్పుడు ఆ హలాహలాన్ని అంతా మింగి

0: చేస్తారు. ఇంకా అతను కడుపులోకి పోయేటప్పటికి సప్తలోకాలన్నీ దహనమైపోతాయనే ఉద్దేశంతో పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఎప్పుడైతే అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుందో అప్పుడు అగ్నిదేవుడు చల్లబడతాడు. అందువల్ల గొంతులోనే ఉండిపోతుంది. అక్కడ మాత్రమే ఆయనకు నీలంగా మారిపోతుంది. అందువల్ల ఆయనకు నీలకంఠుడు అని కూడా బిరుదు వచ్చిందనమాట. మనము పిలుస్తూ ఉన్నాం నీలకంఠుడు అని కూడా. అందువల్ల ఎప్పుడైతే చల్లబడిందో దాని ప్రతీకగా అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు తన కోకను చింపి దానికి వెలుగునిచ్చి దాటుకుని పరుగు పరుగున దాటుకుని వచ్చి శివుని దగ్గరికి వస్తుంది. దాన్నే మనము జ్వాల తోరణం అంటే ద్వారం, అది జ్వాలతోరణం. ఆ విధమైనటువంటి ప్రాశస్తంగా ఉన్నటువంటి ఆ జ్వాలతోరణ సేవ మనకు మన దేవాలయం నందు ప్రతి కార్తీక పౌర్ణమి రోజున సాయం సంధ్యన ప్రదోషకాల సమయమున జరుగుతుంది. తర్వాత మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలం. లింగోద్భవ కాలం అంటే 11:48 నుంచి 12:32 వరకు ఆ మధ్య కాలంలో మన విరూపాక్షేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకమైతేనేమి, తర్వాత మహామృత్యుంజయ పాశుపతాస్త్ర రుద్రాభిషేకమైతేనేమి స్వామివారికి విశేషంగా ఇక్కడ జరుగుతుంది. బిల్వంతో గాని, గంధంతో గాని, చందనంతో గాని ఈ విధంగా మనకు రకరకాలుగా మనము చేస్తూ ఉన్నాం. తర్వాత సహస్రనామ బిల్వార్చన, ఇవి కార్తీక మాసంలో 3వ సోమవారం నాడు జరుగుతూ ఉంది. తర్వాత మాఘమాసంలో పౌర్ణమి రోజుకు లేదా పౌర్ణం ముందున గాని అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇవి ఆలయంలో ముఖ్యమైనటువంటి సేవలు.
1: పూజారి గారు, ఆలయం గోడల మీద చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అంటే విజయనగర రాజులు చిత్రకళకు ప్రాధాన్యం ఇస్తారు కదండి, అందుకే అడిగాను.
0: ఆలయం పైన ప్రాకారంలో అప్పటి కాలంలో అంటే హంపి విద్యారణ్యస్వాముల వారి కాలంలో చెక్కినటువంటి రాతిలోనే రామచిలుకలు, తర్వాత కలిశము విగ్రహాలు అవన్నీ రాతి మీద ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా దాన్ని మనం చూడొచ్చు. దానికి అదే మనకు ఒక తార్క గజలక్ష్మి, తర్వాత ఇరువైపులా ఐరావతాలు పూలు వేయడం అనే చిహ్నమైతే మన దేవాలయంలో.
1: భక్తాదులు ఈ ఆలయంలో సేవలు చేయాలంటే ఎవరిని సంప్రదించాలంటారు పూజారి గారు?
0: ఈ ఆలయము 1912 ప్రభుత్వాధీనంలోకి వచ్చింది. అంతవరకు ఇది ప్రైవేటు దేవస్థానంగా ఉంది. 1912 నుంచి దేవాలయము ఎప్పుడైతే గవర్నమెంట్ ఆధీనంలోకి పోయిందో అప్పటి నుంచి ఇక్కడ కమిటీలని, దేవస్థానానికి ఆలయ పాలనకు ధర్మకర్తల మండలి అని చెప్పి ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఈ ఆలయానికి కూడా ధర్మకర్తలు 7 మంది ఉంటారు. ఆ 7 మందిలో ఒకరు దేవస్థానం పనిచేస్తున్నటువంటి అర్చకులు ఒకరు, మిగిలిన 6 మంది ఓసీలో ఒక ఇద్దరు, బీసీలో ఒక మహిళ, ఎస్సీ ఎస్టీ నుంచి ఒక ఇద్దరు, ఈ విధంగా వర్గీకరణలో ప్రకారం తీసుకుంటారు. అది ప్రభుత్వము నియమిస్తుంది. అది దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది పేపర్ ద్వారా. అప్పుడు ఎవరు అప్లై చేస్తారో పోస్టుకు, ఆ పోస్ట్ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో తీసుకుని వాళ్ళని నియమిస్తారు. అదేవిధంగా దేవస్థానము ఎగ్జిక్యూట్ ఆఫీసర్, ఆలయ మేనేజర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఆఫీసర్ పరిధిలోకి వస్తుంది. కంప్లీట్ గా ఈ దేవాలయము ఎండోమెంట్ ఆఫీసు నందునైతే వస్తుంది. ఇక్కడ అర్చకులకు గాని స్వీపర్కు గాని ప్రభుత్వమే జీతాలు ఏర్పాటు చేస్తుంది. ఇంకా కైంకర్యాలకు నిత్యము ప్రసాదమునకైతేనేమి, ఆలయ దీపారాధనకైతేనేమి ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు మాకు అందజేస్తూ, అదేవిధంగా భక్తులు ఏదైనా అభిషేకాలు చేయించుకోవాలన్నా, ఏదైనా సేవలు చేయించుకోవాలన్నా, ఏదైనా కళ్యాణం చేయించుకోవాలన్నా, ఏదైనా కైంకర్యాలు చేయించుకోవాలన్నా ఆలయ పూజారి నన్నైతేనేమి, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితేనేమి, ఆలయ కమిటీ చైర్మన్ అయితేనేమి, ఎవరిని కలిసినా గాని ఈ దేవస్థానము ప్రతినిత్యము ఉదయం 5:45 నుంచి 10:30 వరకు ఎల్లవేళలా అన్ని సేవలు భక్తులు చేసుకోవడానికి వీలుంటుంది.
2: శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం పాత ఊర్లో నెలకొన్న శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయ వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా నర్తనశాల చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామం నుంచి శ్రోతలు తిమ్మప్ప యోగానంద శివమ్మ, తిరుమలేశ్వరి లక్ష్మీదేవి, తిరుమలేష్ హేమలత కోరుతున్నారు. గానం పి సుశీల, గీతరచన సీనియర్ సముద్రాల, సంగీత

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Swayam Krushi Chitram Ninchi Patan Vinipinchamani అనంతపురం సింగరమల్ నుండి శ్రోతలు లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం ఎస్ జానకి, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు. వినండి స్వయం కృషి చిత్రం నుంచి ఈ పాట.

0: ஜாபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: வீடியோ லைக் கொடுத்த டபுள் ஸ்டையா இந்த தெலுகனா
4: చిక్కుకున్నాడు
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బిఐ అంటోంది
6: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి

ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దైపల్లి నుండి శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాపం పోలయ్య, బాబూరావు, ధర్మారావు, రజని, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, చంద్రగిరి, పాపారావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాంష్, స్వరూపరాణి, లక్ష్మణ్, పువ్వుల ఈశ్వరరావు, భాస్కరరావు తదితరులు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం నుంచి పాటలు వినిపించమని. గానం ఘంటసాల, గీత రచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. వినండి బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&Gap with a 5-star safety rating at

0: ఇలా పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను కోరిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విస్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి ఈ ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరూ కోరుతున్నారు కిరాయి దాదా చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి గీతరచన, సంగీతం చక్రవర్తి. పాటను వినబోయే ముందుగా
1: one car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along with a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0 and a 5-star Bharat NCAP safety rating. There's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family, take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: తప్పించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే.
1: కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తే

శ్రోతలింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్సు మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల జెడ్పీటీసీ, 27 మండల పరిషత్ అధ్యక్ష ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె వెట్టిసెల్వి నిన్న తెలిపారు. మొత్తం 27 స్థానాలకు గాను ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 14 స్థానాలు కేటాయించినట్లు, మహిళలకు మొత్తం 13 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిస్సైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 13న ప్రారంభించారు. ఇది రేపటి వరకు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7:00 తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై వేరిస్తారు. శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో నిన్న రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లా దేవరగట్లో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ సిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్లో వివిధ శాఖల అధికారులు ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11:00 వింటారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సప్తవర్ణాలని ఒకేసారి తాకిన అనుభూతిని కలిగించే ప్రోగ్రామ్ హరివిల్లులోకి అనమాట. మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం ఇంకొకసారి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
3: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
4: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
3: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధాన దీదీ.
5: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
6: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
5: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
6: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
5: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
6: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
5: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
6: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
7: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
8: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా?
7: ఎగ్జాక్ట్లీ. E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్వీలు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే గనక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా. ఇంకా మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ అనమాట కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి. ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు, అందుకే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకటికి రెండు సార్లు మీరు అడగకుండానే నేను క్వశ్చన్ అయితే అడిగేశాను. సో ఇంకొకసారి ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు భోలేనాథ్ గారు రెడ్డిగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్యు భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి రమేష్ అనమాట. ఎక్కడి నుంచి అంటే అనంతపురం నుంచి అని పెట్టారు. ఓకే, వెంకటాచలపతి, నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎనీవే ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అని పంపించారు, కానీ పేరు అవేం చెప్పకుండా ఫ్రమ్ విజయవాడ అని చెప్పారు. సో అది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారనమాట. ఇంకా గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీ అందరికీ కూడా. ఇంకా ఆన్సర్ కూడా మీరు పంపించింది కరెక్టే అనమాట. సో ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీళ్ళందరూ ఏలూరు నుంచి అనమాట. ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ అనమాట, వివి నగర్ నెల్లూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఫణీ సత్యశ్రీ తినాలి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు ఇంకా పాటల్లోనే ఉన్నట్టున్నారు, బయటికి రండి, ఆన్సర్ ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా శుభోదయం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఆన్సర్ కూడా, ఆన్సర్ తప్ప మీరు అన్ని పంపించారు. కోనకొండ రమణారావు గారు, ఏం పర్లేదు, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది, ప్రశ్న వినలేదు మరొకసారి చెప్పండి అంటున్నారు. లేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. ఖచ్చితంగా మీరైతే సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇప్పుడైతే నేను క్వశ్చన్ దాంతోపాటు ఆన్సర్ రెండు చెప్పేస్తాను, ఎందుకంటే మెసేజెస్ కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మొత్తానికి మీ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి భండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఓకే, మీరు సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పేస్తా. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు, ఇదే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని చాలా మంది January 12th అని పంపించారు, కాదు August 12th ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా August 12th జరుపుకోవడం జరుగుతుంది. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, దానికంటే ముందు క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ వింటే కనుక ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు, చాలా సింపుల్ కదా. సో ఇదే క్వశ్చన్ అయితే, మరి దీనికి దానికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.

0: ఎస్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ప్రతి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. సో చాలా మంది మెసేజ్ అయితే పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు అనమాట, మీరు కూడా ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడన జోగానందరావుకాళి నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బోలినాథ్ రెడ్డిగూడెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హాయ్ ప్రసన్న గారు అంటున్నారు మురళి గారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది కదా. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్సర్ కూడా మీరు కరెక్ట్ గా పంపించేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కొనకొండల రమణారావు గారు, కవిత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే రంగచర్యలు గారు టీచర్స్ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట. ఇంకా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి గుడివాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే పొన్నూరు నుంచి అనమాట, చింతలపూడి నుంచి ఆదం మల్లేశ్వరి వీళ్ళందరూ కూడా పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అశోక్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ ఏపూరి కృష్ణ అనమాట ఖమ్మం నుంచి, ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి మెసేజ్ చేయడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే, కానీ అసలు ఇంతకీ మీ పేరేంటి, మీ పేరు తెలియకపోతే నేను ఎలా చదువుతాను, చదవలేను కదా. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాఘవ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు అండ్ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు అని అడగడం జరిగిందనమాట. ఆగస్ట్ 1, 2026 ఇందాకే చెప్ప మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో నేను ఎప్పుడు అని అడిగాను కాబట్టి సో ఇదొకటి పంపిస్తే సరిపోతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాంతో పాటు మీ అందరి కోసం క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కొంచెం కేర్ఫుల్గా వినాలన్నమాట, వింటేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేదు అంటే చూద్దాం అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం.

ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కు రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది? ఖచ్చితంగా అడుగుతా, మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతా, వినండి. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కి రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866 24 3814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెప్పాను కదా, సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అని చెప్పి ఫ్రమ్ ద మూవీ వెంకీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in BN Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia. Movement that inspires.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
4: మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, అవన్నీ తెలియాలి అంటే నేను మెసేజ్లు అయితే చదవాల్సిందే. రమీ

అనమాట నాగిరెడ్డి వీళ్ళందరూ అనంతపురం నుంచి వేరే దేశానికి పంపించేశారు. కాదు, ఎందుకు మీరు ఎప్పుడు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు? ఇంతకంటే పెద్ద క్లూ కూడా ఉండదు యాక్చువల్గా. సో అనేశాను కాబట్టి ఈ మాటలో లాజిక్ అర్థమైపోతే ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ వీళ్ళందరూ అనమాట ధర్మవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తెనాలి నుంచి శంకర్ ఉదయ చంద్రిక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కోనకొండ రమణారావు గారు కవిత వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అమటినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఏపీ నుంచి అంటూ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం నుంచి అనమాట థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు పంపించిన ఆన్సర్ చాలాసార్లు మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్ పంపించారు, బట్ ఇంతకీ నేను అనుకున్న ఆన్సర్ అయితే రాలేదు. సో నేను చెప్పేస్తా, సో వెయిట్ చేయండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమా జైనుద్దీన్ స్నేహపాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శివ ఫణి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి దేశాయిపాట వేటపాలెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వేపూరి కృష్ణ చూడవరం నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు ఎవరు పేరు ఎక్కడ పేరు లేకపోతే నేను ఎలా చదవాలి చెప్పండి, అండ్ ఆన్సర్ కూడా రాంగే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పొన్నూరు మండలం చింతల్పూడి నుంచి అనమాట మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా మన భారతదేశమే చరిత్ర సృష్టించిందనమాట. ఎందుకు అంటే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ని విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన భారత్ 2వసారి ఈ బహుళ క్రీడల మహోత్సవాన్ని నిర్వహించనున్న దేశంగా నిలిచిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ హార్వీళ్ళు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఉన్నది ఒకటే జిందకి, ఈ మూవీ నుంచి దాని తర్వాత మీరా ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్తో హరివిల్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. అలాగే వివిధ్ భారతి లిజనర్స్ అందరికీ కూడా శరన్ నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. మరి అమ్మవారి దయతో మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: are news headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు ఆజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో అధికారికంగా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎప్పట్లా ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్సు మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి 2,009.61 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో ఒక్క ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు అందనున్నాయి. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ నిన్న పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ సామగ్రిని విక్రయించేందుకు లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపరచాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మొత్తం 150 వార్డులున్నాయని, మొత్తం 2,77,565 మంది ఓటర్లు ఉన్నారని, 354 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారు నేడు 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారత్కు వెస్టిండీస్కు జట్ల మధ్య హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: BFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:15 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ కూడా వింటూనే చేస్తూ ఉందాం ఇవాళంతా. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఎవరు? మీ ఆర్జే తేజు. మరి ఫస్ట్ అప్డేట్ ఇవాళ సినిమా కబుర్ల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంకెందుకు లేట్, ముందుగా మన కమల్ హాసన్ గారు నటించబోతున్న ఒక లేటెస్ట్ ఫిలిం గురించి మాట్లాడేసుకుందాం. మరి భారతీయుడు సినిమా మనందరికీ ఫేవరెట్ కదా. చాలా ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ ఇండియన్ సినిమా అయితే మనకి వచ్చేసింది. 2024 రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇండియన్ 2. అండ్ ఈ సినిమాకి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది అనేది ఆల్రెడీ మనందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, అది కాస్త నిజమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైం కల్లా కూడా ఇండియన్ 3 అనేది మన ముందుకి రాబోతోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని రెడీ అయితే మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలోనే కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం అని మేకర్స్ అప్పుడే ప్లాన్ కూడా చేసేస్తున్నారు. మరి చూడాలి ఇందులో మరి కమల్ హాసన్ గారు సేనాపతిగా నటించేసి అండ్ దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆ సేనాపతి గురించి ఏమేమి ఇస్తారో రాబోయే రోజులు తెలుస్తుంది. తెలుసుకుందాం, మనం కూడా వెయిట్ చేద్దాం దానికోసం. మరి ఇండి మూవీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం భారతీయుడి నుంచి లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: Bharti FM 101.3.
1: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

BFM 101.3. ఒక లైలా కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. సో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా పేరు హైందవ. మరి ఈ టీజర్ మాత్రం అయితే చాలా చాలా పవర్ఫుల్ లుక్స్ లో కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. మరి హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన అంటే రిలీజ్ చేసిన టీజర్ లో చూస్తే శ్రీనివాస్ లుక్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా శివాజీ రాజా గారు, జేవిడి చక్రవర్తి గారు కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లుధీర్ భైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా మనం మాట్లాడచ్చు. సో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఇక మన అందరి ముందు దీన్ని నవంబర్ 27 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జయ జాయనికి నాయక మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.6 కమిటీ కుర్రాళ్ళ సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసా? కీర్తి సురేష్ నటించబోతున్న కొత్త మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది, చూసే ఉంటారు మీరు కూడా, సత్యవాన్ సావిత్రి. సో మహానటి సినిమా తర్వాత మళ్లీ సావిత్రి అనే పేరుతో, చక్కగా సత్యవాన్ సావిత్రి అనే పేరుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. మరి ఇందులో కీర్తి సురేష్ గారు లాయర్ క్యారెక్టర్ లో నటించబోతున్నారనమాట. అండ్ ఈ టీజర్ చూస్తే గనక అందులో ఆ లాయర్ పాత్రలో కీర్తి కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ తమిళ డైరెక్టర్ ప్రవీణ్ గారు తెరకెక్కిస్తున్నారనమాట ఈ సినిమాని. అండ్ ఇక తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో నవంబర్ 20 ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇంకా కొన్ని తెలుస్తాయి, మరి తెలుసుకుందాం. ఈ లోపు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ నేను లోకల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఇంటికి చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీరైతే వినేసారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి. 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ దసరాలో మన ముందుకి రాబోతున్న ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఈ రోజు జైలర్ 2 సినిమా మన రజనీకాంత్ గారు జైలర్ 2 ద్వారా మన ముందుకు వచ్చేసారు. ఇక రేపు రణబాలి ఫిల్మ్ కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ రష్మిక నటించిన ఈ మూవీ రాహుల్ సంకృతియాన్ తెరకెక్కించారు కదా. ఆల్రెడీ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది సెన్సార్ అదంతా కూడా. మరి ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి మన అందరికీ ముందుగానే తెలిసిన స్టోరీ. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ దసరా రేస్లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అన్నీ సక్సెస్ఫుల్గా మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత గీత గోవింద్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమున్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక పూల పరిమళాలతో ప్రకృతి పరవశించే వేళ, రంగురంగుల పూలతో తెలంగాణ నేల అందంగా ముస్తాబయ్యే వేళ, ఆడపడుచుల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారే వేళ, మన ముందుకు వచ్చే అపురూపమైన పండుగే బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే కేవలం పూలతో పేర్చిన ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది, మహిళల ఐక్యతకు నిదర్శనం, అలాగే ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ. మరి అలాంటి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశిష్టతను గురించి, దాని చరిత్రను గురించి కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్, కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతీయ సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగకు ఎంతో పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అలాగే సామాజిక నేపథ్యం అయితే ఉంది అని చెప్పాలి. దీని ప్రారంభానికి సంబంధించి వివిధ జానపద కథలు, స్థానిక సాంప్రదాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగను జనరల్ గా భాద్రపద మాసం చివరి రోజుల నుంచి ఆశ్వయుజ మాసంలో దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అలా ఈసారి చూసుకుంటే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. మరి ఈ టైంలో వర్షాకాలం కంప్లీట్ అయ్యే టైం కదా, కాబట్టి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చక్కగా నీటితో నిండుతూ ఉంటాయి. మరి పొలాలు కూడా పచ్చదనంతో ఉంటాయి. ప్రకృతిలో రకరకాల అడవి పూలు విరబూస్తూ ఉంటాయి. మరి ఆ పూలతోనే బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే వేడుకగాను, అలాగే పంటలు సమృద్దిగా పండాలని కోరుకునే ఒక వ్యవసాయ సంస్కృతిలో భాగంగానూ జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఈ బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. ఇక ఎగ్జాక్ట్లీ 12:30 మనకు తెలుగులో వార్తలు కూడా ఉంటాయి కదా, వార్తలు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకోసం మీకు వచ్చిన కమర్షియల్ బ్రేక్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక 3 అంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1,

0: రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3, వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. 6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐని అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30.
3: జీవిక మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశం

సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం

యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ IUKFP సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక, ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్

0: కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ పేరు ఎలా వచ్చింది అంటే, తెలుగులో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి కదా. మరి అందువల్ల ఈ పేరు జీవితంపై ఆశను, మహిళల సంక్షేమాన్ని, కుటుంబ సంతోషాన్ని, ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది. మరి ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఒక జానపద కథ ఉంది అన్నాను కదా, అదేంటంటే ఒక రాజు రాణికి 100 మంది కుమారులుండేవారంట. అయితే వారందరూ యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. తమకొక కుమార్తెను ప్రసాదించండి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి మెచ్చి లక్ష్మీదేవినే స్వయంగా వారికి కూతురుగా జన్మించిందని, ఆ అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక అప్పటినుంచి ఆడపిల్లల క్షేమం కోసం, కుటుంబ సంతోషం కోసం బతుకమ్మను పూజించే సాంప్రదాయం అనేది ఏర్పడింది అని ఈ జానపద కథ ద్వారా తెలుస్తోంది. అండ్ ఇంకా ఈ పండుగకు సంబంధించిన స్టోరీలు చాలానే ఉన్నాయి, కానీ మెయిన్ గా మనకి వినిపించేది ఇది మాత్రమే. మరి ఈ పండుగకు సంబంధించిన జానపద కథల్లో ఇది ఒకటి మాత్రమే అనమాట. అండ్ మొత్తానికి బతుకమ్మ చరిత్ర మనకు ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఏం మెసేజ్ ఇస్తుంది తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: సూర్యోదయం అయ్యా

BFM 101.3. స్మార్ట్ శంకర్ సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, వింటుంటే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇక ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి కదా. మరి ఈ ఫెస్టివల్ చరిత్ర మనకు తెప్పే ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం అంటే మెయిన్ గా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉన్న దానికి మెయిన్ గా ప్రకృతిని ప్రేమించడం గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవితాన్ని గౌరవించడం, మహిళలను ఆదరించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ నిజంగా ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే థీమే ఉంటుంది.

0: సో ఇది కూడా అంతే. అండ్ మన సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి ఈ పండుగ తెలుస్తుందన్నమాట, తెలియజేస్తుంది. అండ్ ఇక బతుకమ్మ తయారీ కూడా ఒక అందమైన సాంప్రదాయ కళ అనే చెప్పాలి. రకరకాల పూలను సేకరించి తయారు చేస్తారు. ఇక ఒక్కో పువ్వు ఒక్కో రంగు ఒక్కో అందంగా ఉంటాయి. ఇక ఆ అందాలన్నీ ఒకచోట చేరితేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్ని 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మరి ప్రతి రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుంటుంది, నైవేద్యం కూడా ఉంటుంది, లేదా ఆహార సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, బంధువులు చుట్టాలు స్నేహితులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉంటారనమాట బతుకమ్మ ఫెస్టివల్. సో మీకు కూడా హ్యాపీ బతుకమ్మ. అలాగే ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం, కొత్త కొత్త విషయాలు కూడా. మరి ఇది ఇవాళ మన మీకు తెలిసే ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం నెక్స్ట్ చల్ మోహన్ రంగ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అరే ఇంకో రై నీకు అమెరికా ఈత వచ్చిన కి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురపానంతో నీ సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినాం జరభద్ర.

పులి పట్టం కట్టరు రో పిల్లనికి పోటీ పడతారు రో నీకు పెద్ద పులి పట్టం కట్టరు రో పిల్లనికి పోటీ పడతారు రో

0: Jyoti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణాసంచ సామగ్రిని విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతపరచాలన్నారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయన్ను సత్కరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

తేవగలిగిన పనివారు చెమట బొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు.

0: FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. వెల్కమ్ టు ధీరా. 1:10 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే వినేసాం ఫస్ట్ సాంగ్ భరత్ అనే నేను మూవీ నుంచి. ఇక ఈ రోజు దేవి శరణ నవరాత్రుల్లో 5వ రోజు కదా. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా పూజిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, శాంతి, సంతోషం లభిస్తాయి అని భక్తుల విశ్వాసం. స్కందమాత చేతిలో అంటే స్కందమాత ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తారు ఇవాళ స్కందమాత. అయితే ఈ మాత ఆరాధన మనకు 3 ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది తెలుసా. 1 మాతృప్రేమ, 2 ధైర్యం, 3 పవిత్రత. మరి మాతృప్రేమ గురించి మాట్లాడాలి అంటే అస్సలు మనం మాటల్లో చెప్పలేనిదనే అనాలి. మన లైఫ్లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అన్ని స్టేజెస్లో తల్లి మనకు తోడుగా, అండగా, సపోర్ట్గా ఉంటూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్లో మదర్ ప్లేస్ అనేది అసలు రీప్లేస్ చేయనిది. అండ్ అసలు మదర్ రోల్ గురించి మనం మాటల్లో కూడా చెప్పలేనిది. అయినా సరే కొన్ని విషయాలు మన మదర్ మన లైఫ్లో ప్లే చేసే కొన్ని విషయాలు, మనకి ఎప్పుడు తోడుగా ఉండే మన మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం అమ్మా నన్న ఉత్తమ్లమ్మ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉన్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి. మరి ఈ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 1:17 PM క్లాక్ లో చూస్తే ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక మార్గదర్శి ఉంటారు ఖచ్చితంగా, కానీ ప్రతి బిడ్డ జీవితంలో తొలి మార్గదర్శి మాత్రం ఖచ్చితంగా మన తల్లే. అయితే వాళ్లే మనకి తొలి గురువులు, అలాగే నాయకులు కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి పాఠాలు నేర్పించేది తల్లి మాత్రమే. నిజాయితీ, క్రమశిక్షణ, దయ, గౌరవం, బాధ్యత, ఇలాంటి ఎన్నో విలువలను పిల్లలకు పరిచయం చేస్తుంది అమ్మ. పిల్లల కలలను అర్థం చేసుకుని వారి టాలెంట్ను గుర్తించి సరైన దిశలో ఎంకరేజ్ చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేది కూడా మన అమ్మదరే. అయితే మనకు అనిపిస్తూ

ఉంటుంది. అమ్మ మనకు చెప్పే మంచి మాటలు ఫస్ట్ అసలు మనకి తలకెక్కవు, ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే తెలుస్తుంది, ఆ రోజు అమ్మ చెప్పింది విని ఉంటే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫీల్ అవుతూ ఉంటాం. సో అమ్మకి ఏం తెలుసులే, ఇంట్లోనే ఉంటుంది, తనకేం తెలీదు అని తను చెప్తే నేను వినేదేంటి అని అనుకునే స్టేజ్లో ఉంటారు చాలామంది. కానీ అది చాలా రాంగ్ అనమాట. అండ్ మన మీద మనకంటే కూడా మన మదర్స్కి చాలా నమ్మకం ఎక్కువ. అండ్ మనం చేయబోయే పనిలో సక్సెస్ అవుతామా కాదా అనేది కూడా వాళ్ళకి ముందుగానే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఇలా వద్దు, ఇలా చేయి, ఇలా ఉండు, ఇది ఇది అని. సో మనం ఒక్కొక్కసారి వాటిని ఇగ్నోర్ చేసామనుకోండి, మనకే నష్టాలు. సో ఒకసారి విని తను ఏం చెప్తుందో అర్థం చేసుకుని ఓకే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి, అదే మన మంచికే కదా చెప్తోంది అమ్మ అని చెప్పేసి మనం ఆలోచిస్తే డెఫినెట్గా మనకు అదే లాభం అవుతుంది కూడా. సో ఇలాంటి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అమ్మ మనకిచ్చే ధైర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేం, మన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయలేం. నిజంగా మదర్ దగ్గర నుంచి మనం ఆ స్ట్రాంగ్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత. కానీ సాంగ్ కంటే ముందు ఇప్పుడు 1 గంట 20 నిమిషాలు కావస్తుంది, కాసేపట్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినేద్దాం. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్టపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్ మేళా ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్టాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్ మేళా మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: मैं इस मेला में आने से पहले दीदियों का स्टॉल देखने को मुझे मौका मिला. उनका उत्साह, उनके चेहरे पे मुस्कान देख करके मुझे लगता है महिलाएं बहुत सेटिस्फाइड है. बहुत दिनों का सपना, जो एक दिन महिलाएं पीछे रह जाते थे आर्थिक रूप से, केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे.
0: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సరస్ మేళా దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: और अब प्रधानमंत्री जी ने लक्ष्य दिया है 6 करोड़ लखपति दीदी. मुझे बताते हुए प्रसन्नता है 3.5 करोड़ लखपति दीदी तो बन चुकी है और 6 करोड़ लखपति दीदी का टारगेट भी दीदियों की कार्य क्षमता के कारण बहुत जल्दी हम अचीव कर लेंगे, बहुत जल्दी हम पूरा कर लेंगे.
0: మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద ఈరోజు నిర్వహించిన జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతీయ సరస్ మేళా విజయవాడ

0: నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళా నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
0: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట ఎన్నికల సంఘం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్ గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధాలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు సందేశాలు.

ఆదేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
3: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: मदलु पिड़दामा इन्वेस्टिंग पाठनी.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: FM 101.3.

అనుకున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే సూపర్ పవర్ కదా మన అమ్మ. స్వతంత్రంగా ఆలోచించడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తుంది. ఇంకా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇంటి పనులు, చదువు, బాధ్యతలు, కళలు ప్రతి దానిలోనూ సమానత్వాన్ని పాటించాలి అని ఒక సమానత్వపు విలువలను కూడా నేర్పిస్తారు మన మదర్స్. ఇక సమానత్వ సమాజానికి పునాది కూడా వేయడం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చూసుకుంటే అసలు ప్రేమని, ఐకమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని డెఫినెట్ గా చెప్పచ్చు. ఇంకా ఈ తల్లి నాయకత్వం అనేది కేవలం ఇంటి గడప దగ్గరలోతో, అంటే ఇంటి గడప దగ్గరతోనే ఆగిపోదు కదా, సొసైటీని కూడా నడిపించగలరు. ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత, వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత, వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

BFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మహిళా నాయకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన మదర్స్ రోల్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అయితే మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా అన్నాను కదా. మరి ఫస్ట్ ప్లేస్ మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారు. మరి బాలికల విద్య కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎంతో కృషి చేశారు సావిత్రిబాయి గారు. ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అనే ఆశయంతోనే ముందుకు సాగారు. మరి ఆమె లైఫ్

మనకిచ్చే లెసన్ ఏంటి, ఏం నేర్పిస్తుంది? ఒక మహిళ విద్యావంతురాలైతే మరెందరో మహిళలకు మార్గం చూపగలదు అని ఆవిడ పోరాటంలో, ఆవిడ చేసిన కృషిలో తెలిసిపోతుంది క్లియర్గా. ఆ మాట నిజమా కదా? నిజంగా. ఇంకా అలాగే సుధామూర్తి గారు కూడా రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు సుధాగారు. ఆమె జీవితం చెప్పే సందేశం ఏంటి అంటే, జ్ఞానం, నిరాడంబరత, సేవాభావం ఇవి సొసైటీలో సానుకూల మార్పుకు దోహదపడతాయి అని. అలాగే కిరణ్ బేడి గారు భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు కిరణ్ బేడి గారు. మహిళలు ఎన్నో రంగాల్లో నాయకత్వం వహించగలరని నిరూపించడం జరిగింది. మరి ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు అని నేర్చుకోవచ్చు. అలాగే ఈలా భట్ గారు మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శి. ఈలా భట్ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు, ఉపాధి, కృషి కోసం ఎంతో, వాళ్ల కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే మహిళలకు అవకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తే వారు తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోగలరు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలా మంది, ఎంతో మంది మహిళల గురించి మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది ఇప్పటికీ స్టిల్ చాలా చోట్ల మనకు తెలియనివి కూడా చాలా స్టోరీస్ ఉండొచ్చు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి, ధైర్యంగా సొసైటీలో ఎలా మనం మనల్ని మనం నిరూపించుకోవాలి, మంచిగా మంచి స్థాయిలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ డెఫినెట్గా అందరి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మన మదర్ నుంచే కదా. సో బయట ఎంతమందినో చూసి స్ఫూర్తి పొంది నేర్చుకోవడం వేరు, ఇంట్లో మన మదర్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. సో ఫస్ట్ గురువు మనకి మన మదరే కాబట్టి అన్నీ తనే దగ్గరుండి చెప్తుంది, నేర్పిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం నాని ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను మంచి పాట వింటూ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
6: 5000?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదేలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇందాక చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ మహిళల జీవితాలు మనకు తెలియజేసేవి ఏంటి? ఒక్కటే, నాయకత్వానికి భేదం లేదు అని. దూరదృష్టి, ధైర్యం, బాధ్యత, సేవాభావం ఉన్న ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవగలదు. కాబట్టి మన మదర్స్ కూడా కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులుగా మాత్రమే కాకుండా అలా చూడకుండా వారిని కూడా ఆలోచనాపరులుగా, మార్గదర్శకులుగా, నిర్ణయాధికారులుగా, నాయకులుగా గుర్తించి గౌరవించాలి. సో ఇదన్నమాట, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రాం. ఇక నెక్స్ట్ అయితే మీకు టైం చూస్తే మాత్రం 1:59 ఇలా పరుగులు పెడుతోంది కదా. ఇక ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మనం ఇంగ్లీష్ లో వార్తలు అయితే వినేస్తాం. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే

0: ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే ఈ రోజు మన సందరేసనరీ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే తేజు యాడ్నిక. మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి, ఎలా తెలుసు కదా, 8662438 14 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి వాట్సాప్ చేసేస్తే చాలు. అండ్ ఇక ఈ రోజు నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక ఒక లైన్ అయితే అడుగుతాను, ఆ లైన్ లో ఒక రిలేషన్ పేరు ఉంటుంది, ఒక రిలేషన్ నేమ్ ఉంటుంది, అది ఏంటో మీరు కనిపెట్టాలి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్న ఒక రిలేషన్ పేరు ఏంటి? విన్నారు కదా, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరేంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తే ఉండండి మీ ఆన్సర్స్ ని. సో ఈలోపు మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 to 40 అయిపోతుంది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. సో సందరిసినరి ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేశాను, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరక కాస్తుంది, అయితే ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరు మీరు కనిపెట్టేసేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. అలా అడిగిన లేదో వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తో మరి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీగారు ఫ్రం విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ గారు కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రం రాజోలి కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ ఫ్రం నందికొట్కూర్ కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి తాడ్వాయి మోహన్ రావు, అచ్యుత లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. ఇక కౌస్తభ గారు ఫ్రం ఆత్మకూర్ కరెక్ట్ ఆన్సర్. పద్మ గారు అండ్ ప్రియా గారు ఫ్రం తెనాలి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భానుచందర్ గారు అమలపాడు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ గా. సులోచన గారు ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ ఆన్సర్ పంపించారు కానీ ఆన్సర్ కార్యాకరణ ఏదో అన్నారు, అర్థం కాల మీ ఆన్సర్ అయితే రాలేదు. ఓకే దెన్ మునెమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి తిరుపతి జిల్లా మెసేజ్ చేశారు కరెక్ట్ గా. మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రం కోవెలకుంట్ల మల్లెపూల రాంగ్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేశారు, శుభ మధ్యాహ్నం అని మాత్రమే వచ్చింది. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సందర్శనీ ప్రోగ్రామ్ ప్రశ్నకి నా జవాబు ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ తో ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారనమాట, ఏపీలో ఉన్న శ్రీకాకుళం. ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. ఇక జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. కాదర్ వీరేష్ గారు రాజులు మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కూరబల కోట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే కరెక్ట్ గా. ఇక నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్, నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక కనకరావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు రామాపురం సూర్యాపేట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్ట నుండి తుమ్మా జయలక్ష్మి గారు, సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి శ్రీవిద్య కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రం మాలగడ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సేహమాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు. సో ఏం లేదండి, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది అలా రిపీట్ అన్నారో లేదో వెంటనే కరెక్ట్ గా కూడా పెట్టేశారు. నెల్లూరు నుంచి మను గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్ గా. వెల్కమ్ టు సందర్శనలి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ పల్లవి గారు చిన్నకానూరు నుంచి మెసేజ్ పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడే ట్యూన్ చేశారనమాట మొత్తానికి. ఓకే 2:43 అయిపోయింది కదా, ఇంకొక చిన్న పాట అయితే వేస్తాను, దాని తర్వాత మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఈలోపు ఇప్పుడే క్వశ్చన్ విన్న వాళ్ళు ఇంకొకసారి ఆన్సర్స్ పంపించండి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, ఇందులో ఉన్న ఒక రిలేషన్ పేరు అంటే మనం పిలుస్తూ ఉంటాం మా అక్క, బావ, చెల్లి, మామ, అత్త, సో అన్న, ఇలా ఒక పదం ఉంటుందన్నమాట ఈ లైన్లో దాగి ఉంది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అందులో ఉన్న ఆ పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ ని స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: 5,000
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

FM 101.3. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించారు.

చేదిగా ఉంటుంది. రెండు, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. మూడు, రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐని అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 2:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగిన సింపుల్ క్వశ్చన్ ఒకటి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఇందులో దాగి ఉన్న ఆ రిలేషన్ పేరు ఒకటి ఉంది, చిన్న పదం అంటే అక్క చెల్లి అత్త. సో ఈ పదాలలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆ లైన్ లో, ఆ సెంటెన్స్ లో ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే గనక అది ఆన్సర్ అర్థమైపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైనా మెసేజ్ చేశారా. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. ఓకే కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గురుస్వామి నాయుడు గారు రొంపచెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లావణ్య, లక్ష్మీప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్. చెల్లెలు అంటున్నారా? కాదండి, వేదాంతం. జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, చిన్ని గారు, విమల కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కపూర్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. నెల్లూరు నుంచి తోట లక్ష్మణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. గౌరీ ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. హైతేజు అంటూ ప్రసన్న గారు తెనాలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న మెలిక క్లియర్ గా అర్థమైంది అంటున్నారా? ఓకే కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట.

0: క్రమం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పల్లవి చిన్నకానూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదు అక్క అంటున్నారు మీరు, అక్క కాదు. దంపూరు బలరాం రెడ్డి గారు, సుగునమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి పంపించారు కరెక్ట్ గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవ్వనమాట. ఇక ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది మామ. సో మా మల్లె చెట్టులో మామ అనే పదం దాగి ఉంది అదనమాట. మామ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందమామ సినిమా నుంచి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది, ఈ లోపు ఆలోచిస్తూ ఉండండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో చాలా కష్టంగా ఉందనిపిస్తుంది వింటుంటే, కానీ ఆన్సర్ అయితే ఈజీనే. ఒకసారి ఆలోచించండి, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో ఆన్సర్స్ ఏంటో, ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది గెస్ చేస్తూ ఉండండి. సాంగ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ న్యూస్ కూడా వచ్చేస్తాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Moonlight is Roma, both are loving together, Chanda Mama.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలను వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబరు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 3:03 అయిపోయింది క్లాక్ లో టైం. చూస్తే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి ఏజ్ ఎంత? సో రవి వయసు ఎంత? తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెజెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితేనేమో 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగేశాను కాబట్టి మీరు కూడా అంతే క్లారిటీగా ఆన్సర్స్ పంపిస్తారని అనుకుంటున్నాను. చాలా మంది మెసేజ్లు, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ రాంగే ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. దంపూరు బలరామ్ రెడ్డి గారు సుగుణమ్మ సౌదామణి వసుంధర ఎనమడి గురించి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు పెట్టిన మెసేజ్, అండ్ ఇప్పుడు క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సరే పెట్టేశారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన రాంగ్ ఆన్సర్ అండి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులు మండలం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. ఇక డాక్టర్ రామకృష్ణారెడ్డి అని సునీత ఫ్రమ్ రాజోలి రాంగ్ ఆన్సర్.

ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు రాంగ్ ఆన్సర్. చాలా మంది రాంగ్లు వచ్చేసాయి. వేదశ్రీ, పల్లవి, శేఖర్ అండ్ రాహుల్ ఆన్సర్ పంపించారు వరిగిద్ద విలేజ్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి మెసేజ్ పంపించారు. కౌస్తుభా గారు ఫ్రం ఆత్మకూర్ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్, రాంగ్ ఆన్సర్. మార్కాపూర్ తాడువాయి మోహన్ రావు గారు, దామసాని హనుమయ్య గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి విన్నారు కాబట్టి ఆన్సర్ ఇప్పుడైనా కరెక్ట్గా మీకు అనిపిస్తే పంపించండి, ఓకేనా? సో ఒక సాంగ్ తర్వాత మరిన్ని మెసేజెస్ జరుగుతాను. ఇంకొకసారి రిపీట్ చేయన, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:13 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ యజ్ఞం ఫిల్మ్ నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా మంది పంపించేశారు. దాదాపుగా 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి. రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? మనీ ఆన్సర్స్ ఎవరు పంపించారు ఇంకా చూసేద్దాం. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ నితీష్ అండ్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇక జరుపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. సందేశ్ నడికి ప్రోగ్రామ్ కి ప్రశ్నకి జవాబు ఏంటంటే అని చెప్తూ ఆన్సర్ పంపించారు. ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, రాంగ్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు కొత్తగూడెం, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ పంపించేశారు.

నెక్స్ట్ దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పాలజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రం రామాపురం సూర్యాపేట జిల్లా కరెక్ట్ ఆన్సర్. పాలోజు విజయలక్ష్మి గారు ఫ్రం నాయుడుపేట కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్. ఏంటి ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్స్, ఇదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా. సో పెద్దపరియా విలేజ్ నుంచి మునెమ్మ గారు పంపించారు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి హుసేన్ కట్ట నుంచి మెసేజ్ మనకి తుమ్మా జయలక్ష్మి గారు సావిత్రి గారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు ఎవరు? పొన్నూరు మండలం నుంచి చిందలపూడి నుంచి బి ఆదం అండ్ మల్లేశ్వరి గారు పప్పులో కాలేసేశారు, రాంగ్ ఆన్సర్ పెట్టేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య గారు ముందు పెద్దన్న గారు పెట్టారు మెసేజ్. కొప్పు మల్లేశు అండ్ అదెప్ప గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ స్నేహబాన జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు సుభాషిణి శ్రీవిష్ణు అండ్ కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. ఇక శంకర్ గారు అనంతపూర్ నుంచి పెట్టారు మెసేజ్ రాంగ్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి మెసేజ్ మనకి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రం విశాఖపట్నం రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వరకు ప్రశ్నకు జవాబా? ఇది వరకు ప్రశ్న మామా కదా, చెప్పేశాను ఆల్రెడీ, మీరు వెళ్ళలేదేమో. ఎవరంటే పట్టింది మెసేజ్ దేవసేన ఫ్రం తిరుపతి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. స్వాతి సుధీర్ కుమార్ రుద్విక తన్మయ్ తెనాల నుంచి పెట్టారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సరే ఒక సాంగ్ తర్వాత ఇక మిగతావి కూడా చదివేసి కరెక్ట్ ఆన్సర్ కూడా అనౌన్స్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాటే వినలుగా వినలుగా వినలుగవే.
1: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోంతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: గోల్డ్ మాల్ అంటూ సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్. అండ్ ఈ నేను అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం గోల్మాల్ గా ఉందా ఏంటో, చాలా వరకు రాంగ్ ఆన్సర్సే వచ్చేసాయి. ఏం లేదండి, ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రవి తన తండ్రి కంటే ఒక 25 ఇయర్స్ చిన్నవాడంట. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు వయసు కలిపితే ఎంత? 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత అనేది నాకు క్వశ్చన్. మరి చూద్దాం ఆన్సర్స్. ఇంకా ఇప్పుడెవరో కరెక్ట్ గా పంపించేశారు. ధర్మరాజు గారు కర్నూలు మధుర్ నగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంఎస్ సర్దార్ గారు రవి వయస్సు ఇంత అని చెప్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఇక బేతంచెర్ల గౌరీపేట నుంచి నంద్యాల డిస్టిక్ట్ నుంచి మురారి మహేష్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబేటి నుంచి వాణి అండ్ భార్గవి మెసేజ్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కే దేదీప్య ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఐఎమ్ ఎల్ దేదీప్య ఫ్రమ్ నెల్లూరు. ఇందాకే వచ్చింది కదా మెసేజ్, మీది కే దేదీప్య వచ్చింది, ఇప్పుడు మీరు ఎల్లా? ఓకే ఓకే, నెల్లూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు మీరు. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. చిన్న కానూరు నుంచి

మిసెస్ పల్లవి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కపూర్, రాంగ్ ఆన్సర్. పత్తికొండ రాజారావు గారు కర్నూలు డిస్టిక్ నుంచి మిసెస్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, విమల గారు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి మెసేజ్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి వినిపిస్తారా అంటున్నారు ఇంకొందరైతే. చాలా సార్లు రిపీట్ చేశాను నేను. ఇంకా మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. జమ్మలపాలెం జమ్మేపాలెం నుంచి వెంకట కృష్ణయ్య గారు నెల్లూరు నుంచి అనమాట. నెక్స్ట్ మీరు పంపించిన ఆన్సర్ ఎస్ కరెక్ట్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమగోదావరి జిల్లా ఆకిపేట నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాంగ్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. 20-30 ఇట్లా అంటున్నారు కానీ ఈ రెండిట్లో ఏది కాదు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రాంగ్ ఆన్సర్. అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రాంగ్ ఆన్సర్. వై గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ అండి. సీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. జరిపతుల బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. మస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు, రాంగ్ ఆన్సర్. దోర్నాల నుంచి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ గారు కరెక్ట్ ఆన్సర్. జనార్దన్ అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు జనార్దన్ గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. ఓకే, జరుపుదల బుచ్చయ్య గారు ఇప్పుడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేసే టైం వచ్చేసింది. సో చాలా సింపుల్, ఫాదర్ కంటే ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు తక్కువ అని చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. ఈ లెక్కన ఆ కొడుకు వయసు ఎంత అని కదా నా క్వశ్చన్. సో ఫాదర్ ఏజ్ 35 అయితే రవి వయసు 10, సో 10 అనమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. సో వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 టాలీ అవ్వాలంటే వీళ్ళిద్దరి వయసు మనం ఎంత వేసుకోవాలి? ఫాదర్ వయసు 35 అండ్ రవి వయసు 10 అయితేనే ఇటు మైనస్ చేస్తే 25 వస్తుంది, ప్లస్ చేస్తే 45 వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇంతకీ రవి వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. సో అదనమాట విషయం, ఆన్సర్ అయితే 10 సంవత్సరాలు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్గా. ఇంకా రవి గారు రవి వయసు ఇంత అని చెప్తూ ఇప్పుడు వస్తున్నాయి మెసేజ్లు, మళ్ళీ నేను ఆన్సర్ విన్న తర్వాత వస్తున్నాయా. భానుముఖుల నుండి రేడియో మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడో ఫస్ట్లోనే కరెక్ట్గా పెట్టేశారండి భాస్కర్ గారు. సో మళ్ళీ పంపించారు ఇప్పుడు. ఎనీహో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా వినేశారు కదా. సో ఇది ఇక్కడితో ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

సో ఇక సజ్జన శెట్టి ప్రోగ్రామ్ ని వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళు మన షోలో అంటే, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇదొక రిడిల్. సో ఇది ఒక చిన్న తికమక క్వశ్చన్, రిడిల్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది మరి తెలిస్తే నాకు పంపించేసేచ్చు. తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఆన్సర్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన

0: మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
3: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.

0: जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శించిన ఈ ప్రోగ్రామ్ లో 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు, ఇంతకీ ఏమిటది? మరి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించేయండి అన్నాను కదా. 1, 2, 3 ఎన్ని వచ్చాయి తెలుసా? 67 వచ్చేసాయి. చూద్దాం ఆన్సర్స్. సో మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మాత్రం నేను ఇంకా ఓన్లీ మీ పేర్లు అయితే చదివేస్తాను ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైనా పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో ఇక్కడ నుంచి మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, మంగళగిరి నుంచి యశోద గారు, ఇక నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, నెక్స్ట్ పాపారావు గారు ఉట్టి నర్సాపురం నుంచి, కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి, తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ఆన్సర్ పంపించారు. తిరుపతి గారా? ఓకే, తిరుపతి గారా లేకపోతే శ్రీనివాస మంగాపురం అనేది ఊరు, మీ పేరు తిరుపతినా? ఎనీహౌ ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు. పాలోజు కృష్ణ గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపర్య విలేజ్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు, జూకు అథెప్ప గారు, తర్వాత మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, సాఫియా ఫ్రమ్ గొల్లపూడి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు, ఎల్ దేదీప్య అండ్ కే దేదీప్య ఫ్రమ్ నెల్లూరు, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, శరణ్య, ప్రతీక్ అండ్ సంధ్య ఫ్రమ్ నాగలదిన్నె. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడ్డ నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాజారావు గారు ఫ్రమ్ పత్తికొండ, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా, నూజహాన్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, తమన్ ఫ్రమ్ కడప, అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి, నాగిరెడ్డి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, సీను గారు ఫ్రమ్ ఐరాల, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భావనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, ఉపేంద్ర గారు ఫ్రమ్ ఊరు పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు పంపించింది మాత్రం రాంగ్ ఆన్సర్ అండి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, తర్వాత

మురారి మహేష్ దూదేగుల నజీర్ ఫ్రం బేతం చెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా. విజయ్ పరమేష్ ఫ్రం గుంతకల్. భువనేశ్వరి పద్మజ పూజిత వెన్నెల హేమ బ్రోవ్యాలీ నుంచి. పి జానకీరామ్ నందిగామ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూర్. ఎంఎస్ దుర్గారావు గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. తర్వాత కోటేశ్వరి గారు ఫ్రం హైదరాబాద్. పిఎస్ రంగారావు గారు ఫ్రం వెస్ట్ తాంబరం చెన్నై. కిషోర్ గారు ఫ్రం నంద్యాల. జనార్దన్ కండూర్ కన్నూర్ అని పెట్టారు. ఇక మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి. కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి. నెల్లూరు జిల్లా నుంచి బందరుపల్లి నుంచి గడ్డం అంకయ్య గారు. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. రుత్విక ఆన్సర్ పంపించారు ఫ్రం రామాపురం సూర్యాపేట. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష. లత ఫ్రం ఉయ్యూరు. నెక్స్ట్ మెసేజ్ కాజా నుండి నందం జగదీశ్వరరావు అండ్ లక్ష్మి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ నంద్యాల జిల్లా. శ్రీరామానగర్ నుంచి కర్నూలు నుంచి వాసవి గారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకిరాజు. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు. నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపూర్ నుంచి అనురాధ గారు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, మాధురి అండ్ ధృతి ఫ్రం కెనడా. గంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ అండ్ కోడట్టే రేవతి రాజశేఖర్ ఫ్రం నెల్లూరు. కనకారావు గారు ఫ్రం పెడన. సుధా ఫ్రం కొత్తగూడెం. అరిగింద విలేజ్ నుంచి శ్రీ రాహుల్ అండ్ శాంతి శేఖర్ ఆన్సరా. ఓకే దెన్. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఏ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా వచ్చాయో అండ్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. మొత్తానికి సింపుల్గా అనిపించింది కదా క్వశ్చన్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం.

సో ఈ క్వశ్చన్ కి అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేసేసి పంపించేశారు ఆన్సర్స్ అయితే. ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే ఆకాశం నక్షత్రాలు. తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు. బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇంతకి ఏమిటది అంటే ఆకాశం నక్షత్రాలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి. ఇంతకీ ఏంటంటే ఒక చిన్న డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ ఏ ఫిలింలోది అనేది మీరు గెస్ చేసి పంపించేయాలి. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ డైలాగ్ విన్నారు కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. మరి ఈ క్వశ్చన్ని మీరు విన్నారు కదా, మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా 3 గంటల 50 నిమిషాలు 8 o'clock లో టైం చూస్తే, ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చిన్న డైలాగ్ అడిగాను కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. సో ఈ డైలాగ్ ఏ హీరో, ఐ మీన్ హీరో కాదు, ఏ సినిమాలోదని అడిగాను అంతే. చాలా సింపుల్, సో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అందరూ, చూసేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి నేను నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. ఒకవేళ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని చెప్తా, సరేనా? వింటూ ఉండండి. కేదర్ వీరేజ్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, బాగానే పెట్టేశారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, విజయవాడ నుంచి కరుణ గారు. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, బాలాజీ ఫ్రమ్ మద్దూర్ నగర్ కర్నూల్, మల్లికార్జున్ అండ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కౌస్తుమా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మురారి మహేష్ దూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, మగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేరు మల్లేసు అండ్ అదెప్ప గారు, ప్రభాస్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రభాస్ కాదు, ఓకే, ప్రభాస్ హీరో పేరు కూడా మెన్షన్ చేశారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, చందు ఫ్రమ్ రావిరాల, జనార్దన్ ఫ్రమ్ కందూర్, రాజశేఖర రాజు గారు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూర్. నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి తరాలపల్లి మండలం నుంచి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు, అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ అండ్ శాంతి శేఖర్, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపరియ విలేజ్, మునెమ్మ గారు ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కర్నూలు నుంచి శ్రీను గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఇంద్ర ఫ్రమ్ కె సురేంద్రనాథ్, ఇంద్రానా, ఓకే సినిమా పేరా, కాదు రాంగ్ ఆన్సర్ ఇది, కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి అనమాట. తర్వాత నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి శక్తుల మస్తాన్ భాష, తర్వాత భువనేశ్వరి పద్మజ పూజిత అండ్ వెన్నెల హేమ, అజీజ్ గారు సాయిపురం కాలనీ గొల్లపూడి, తర్వాత కడప నుంచి జగదీష్ గారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, అనంతపురం నుంచి అనురాధ గారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఓకే, ఫస్ట్ రాంగ్ పెట్టారు తర్వాత కరెక్ట్ పెట్టారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, తర్వాత కుసుమ గారు ఫ్రమ్ మమ్మటి నగర్, నెక్స్ట్ మాధవి ఫ్రమ్ నెల్లూరు, జి రెడ్డనగర్ ఎన్జీఓ కాలనీ కడప, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం, నెల్లూరు నుంచి సుదర్శన గారు, రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు అండ్ రాధా మున్నా కూడా, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, మళ్ళీ వచ్చిందా మెసేజ్ మీది, ఇందాక చదివాను ఓకే, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, శ్రీనివాస మంగాపురం నుంచి మనకి శ్రీనివాసులు గారు ఓకే, విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకిరాజు ఓకే, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి, మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సేహబాను జైనుద్దీన్, ఉపేంద్ర టైలర్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి

ముష్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి గారు, కాటమయ్య గారు, చిలుక నారాయణ, అనుజీవి, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుంచి, తులసి గారు, మౌనిక, జయంత్ ఫ్రం నందికొట్కూర్, కామతి శంకర్ గారు ఫ్రం రాజోలి, కోదాటి వెంకట కిష్టయ్య గారు, భారతి జమ్మిపాలెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ ఫ్రం నెల్లూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోరి మండలం, ఈరోజు షో చాలా బాగుంది అంటూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవి అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కరెక్ట్గా మెసేజ్లు చేసేశారు. సో ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది. మీరా గారు తులసీనగర్ నుంచి పంపించారనమాట, మిర్చి అని చెప్పేస్తూ. ఎస్, మరి ఈ డైలాగ్ మిర్చి మూవీలోది, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ ఫిలిం నుంచి, మిర్చి నుంచి వచ్చిన డైలాగ్ అది. ఎనీహౌ, మీ అందరి కోసం ఫైనల్గా మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నెక్స్ట్ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలో జాతీయ సరస్ మేళ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళా కేవలం మార్కెట్ కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి పురపాలక సంఘాలకు జిల్లాలోని 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా దెందులూరులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజో. అండ్ ఇక నేనైతే ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏ థీమ్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎవరి సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్స్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల గురించి మీకు బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా హ్యాపీడేస్ నుంచి వచ్చేస్తుంది ఏ చీకటి అంటూ ఈ పాటని పాడింది వనమాలి గారు. రచించగా మిగిజే మేర్ మ్యూజిక్ కంపోజిషన్, రంజిత్ అండ్ సునీత పాడిన పాట అనమాట. తర్వాత గోదావరి అండ్ ఆనంద్, ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం శేఖర్ కమల గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల నుంచి ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలా మంది బిజీ లైఫ్ లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం, సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్, ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలా మంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా? ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Urugula parugula jeevitamlo enno anarogya samasyalu ventaadutunnayi. Saraina aharanni teeskokapovadam valla enno anarogya samasyalu ostunnayi. Aithe mukhyanga nilava unchina aharanni asale teeskokoddu antunnaru vaidya nipunulu. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు. అయితే

0: ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లలో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిగతా ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెలా ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0955227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: भारती एफएम।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు. ముందుగా వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

చిత్రసింహ కార్యక్రమంలో మీరు విన్న పాట గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాసర్ది, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: మీరు విన్న పాట గణేష్ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట విన్నారు.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
4: Kia, movement that inspires.
0: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎగిరే పావురమ. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట వింటారు.

0: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: सुनती हो, कमाल ही हो गया।
3: क्या हो गया ऐसा?
2: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया।
3: ये कमाल कैसे हो गया?
2: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ।
3: ये तो बहुत बढ़िया पोर्टल है।
2: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
4: ఈ ప్రసారంలో 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం. మీరు ఇటీవల చూసిన ఏదైనా ప్రదేశం లేదా ఊరు గురించి మీ మనసులోని అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి ఎర్ర మందారం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట, గీత రచన జాలాడి, సంగీతం చక్రవర్తి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి యజ్ఞం. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం, మీరు ఇటీవల చూసిన ఏదైనా ప్రదేశం లేదా ఊరు గురించి మీ మనసులోని అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 08554, ఎస్టిడి కోడ్. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టిడి కోడ్ 08554. శ్రోత లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. ఫస్ట్ శ్రోత ఎవరో? హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.

0: మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో తెలుసు కదా. హలో, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, మీరు ఏదైనా ఒక ప్రదేశం గురించి టాపిక్ ఈరోజు మీకు ఇటీవల అంటే ఈ మధ్య కాలంలో మీరైనా ఏదైనా ఒక ప్రదేశాన్ని కొత్తగా చూసారా?
1: మంత్రాలయం పోయింది మేడం.
0: అవునా అండి? అంటే ఫస్ట్ టైమా
1: మేడం? స్వామి
0: ఫస్ట్ టైమా అండి వెళ్ళడము?
1: లేదు మేడం, ఇది మూడోసారి మేడం.
0: ఓకే,
1: నా కొడుకు పెళ్లి కాలని పోయింది మేడం.
0: ఓకే, అక్కడ విశేషాలు చెప్పగలరా?
1: బాగానే ఉంది మేడం, బాగా జనాలు బాగానే కలుస్తారు, స్వామి బాగుంది, ఇల్లు బాగా ఎడెలుపుగా ఉంది, బాగానే ఉంది మేడం.
0: బాగుందా అండి?
1: ఏమి స్వామి చూసే పోతే అట్లా జనాలు మేడం కిలో పోయినట్టుంటది.
0: హాలిడేస్ కదండి, అందుకే ఎక్కువ వస్తారు.
1: అవును మేడం, ఇందులో చీల్గుర్తికి వేసినాం మేడం.
0: ఎక్కడండి
1: చీల్గుర్తి? ఎర్తాత మేడం.
0: అది ఎక్కడ?
1: ఎర్తాత.
0: ఓహో,
1: చీల్గూరి మేడం, చీల్గూరి.
0: ఓకే అండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి
1: మేడం?
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అదొకటే మేడం, మీకు నచ్చిన నచ్చిన పాట మేడం.
0: అంటే మీకు నచ్చిన పాటే మేము వెయ్యాలి కదా.
1: అవునా, అది పెళ్లి పాట మేడం, సీతారామ కళ్యాణం.
0: సీతారామ కళ్యాణం
1: పెళ్లి పాట.
0: ఓకేనండి. ఓల్డ్ అండి
1: మేడం?
0: ఓల్డ్ సినిమా కదా. ఓకేనండి, వస్తుంది, వినండి.
1: సరే మేడం,
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఓకే, ఈ వారం అంశం
1: ప్రదేశం
0: మీరు ఇటీవల చూసిన ఏదైనా ఒక ప్రదేశం గురించి చెప్పాలండి మీరు.
1: మేము ఈ మధ్యలో మహారాష్ట్రకి పోయినాం. మహారాష్ట్రలో అమ్మవారి దేవస్థానం పోయింది.
0: ఏం అమ్మవారం అండి? ఏ అమ్మవారు?
1: గుర్తు రావడం లేదు పేరు. పీఠం మేడం, శక్తిపీఠం.
0: శక్తిపీఠం.
1: అవును.
0: ఓకే, ఒక శక్తి మన ఆంధ్రాలో కూడా ఒక శక్తిపీఠం ఉంది, శ్రీశైలము.
1: శ్రీశైలం అదే మహారాష్ట్ర.
0: మీరు మహారాష్ట్రలోనే ఇంకొక శక్తిపీఠానికి వెళ్ళొచ్చారు.
1: అవును.
0: మొత్తం ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయండి?
1: మొత్తం 8, 9 సరిగ్గా గుర్తులేదు మనకి.
0: ఓకేనండి. బాగుందా అండి టెంపుల్?
1: టెంపుల్ బాగుంది మేడం.
0: ఏ సంవత్సరంలో కట్టారండి అది?
1: చాలా ఏం లేదు మేడం, పాతది, ఓల్డ్ టెంపుల్ అది.
0: ఓకే, ఇంకా బాగా ఉంది చూడ్డానికి.
1: అవును మేడం, అక్కడ బాగుంది ప్లేస్. భద్రాచలం వెళ్ళి అట్టే పోయినా మనం.
0: ఓకే, భద్రాచలంలో సీతారామ వాళ్ళని చూసి అలా శివుణ్ణి కూడా దర్శించుకొని వచ్చారు.
1: అవును, అమ్మవారిని.
0: అమ్మవారు. ఓకేనండి. మీకు ఏ చేతి నుంచి పాట కావాలండి?
1: అమ్మ దొంగ పాట. అమ్మ దొంగ.
0: అమ్మ దొంగ. ఇంకా అంతేనండి చూసింది మీరు?
1: అదే మేడం, అంతే.
0: భద్రాచలము,
1: శక్తిపీఠం, అమ్మవారు శక్తిపీఠము, మహారాష్ట్ర.
0: అంటే టూర్ వెళ్ళారా అండి?
1: మేడం, మేము ఫ్యామిలీతో వెళ్ళినాము.
0: ఓకే, అమ్మదొంగ కృష్ణ గారిదా అండి?
1: అవును అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఏదైనా వేణు మేడం, అన్ని బాగున్నాయి.
0: ఓకే, జుంబారే వేనా?
1: సరేలేండి.
0: ఓకేనండి, మీరు కోరుతున్న పాట వేస్తున్న వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో
1: నమస్తే
0: బాబు,
1: మేడం.
0: మరి కార్యక్రమం అండి.
1: స్వాగతం మేడం.
0: హలో,
1: హలో, బుక్కరాజశివంత మండలం దండవారిపల్లి పూజారి రామకృష్ణ మాట్లాడుతున్నా.
0: పూజారి రామకృష్ణ గారు బాగున్నారండి? ఈరోజు మహిళల కార్యక్రమం కదండి, ఇందాక కూడా శ్రోత అలాగే కాల్ చేశారు.
1: అది నేను అతను మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను మేడం, అప్పుడే కట్ చేసి.
0: ఓకే
1: సరే
0: ఓకే
1: మేడం.
0: ఓకేనండి, ఎందుకంటే మహిళా శ్రోతలు కానీ.
1: కరెక్ట్ కరెక్ట్, నేను కరెక్ట్, నాకు తెలుసు. అయినా అతనితో మీరు మాట్లాడుతున్నారు కదా.
0: మాట్లాడాను, అదే నేను మిస్టేక్ చేశాను.
1: చెప్పాల మేడం,
0: ఓకే సారీ అండి.
1: మహిళల శ్రోతలకు మాత్రమే అంటే
0: మామూలుగా ఎవ్రీ థర్స్డే మహిళలకే కదండి.
1: కరెక్ట్ నేను కాదండి.
0: ఓకే ఓకేలేండి, సరే అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: మరో శ్రోత లైన్లో ఉన్నారండి, పలకరిద్దాం. హలో
2: హలో
0: హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఈరోజు హలో బాగున్నారా కార్యక్రమం మహిళలకు మాత్రమే.
2: స్వాగతం మేడం.
0: చాలా రోజులైంది, కానీ ఈ గురువారం మాత్రం మహిళలకు మాత్రమే అవకాశం అండి. మిగతా డేస్ లో అందరికీ ఉంటుంది, ఒక్క థర్స్డే మాత్రం మహిళలకు ఇవ్వడం జరిగింది. అవునండి, ఓకే అండి.
2: ఓకే మేడం, ఇస్తాం మేడం. అయితే ఆమె ఏదో వర్క్ లో ఉంటే మేడం, ఆమె వర్క్ చేస్తుంది.
0: ఓకే ఇవ్వండి, మేము మాట్లాడతాను.
2: ఓకే మేడం, ఓకే మేడం.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: మీ పేరండి?
0: మేడం
1: నీ పేరండి?
0: నా పేరు పద్మావతి మేడం, మాది రామచంద్రపురం.
1: ఓకే రామచంద్ర. ఓకే మీ పేరు పద్మావతి. మీ పేరు పద్మావతి, రామచంద్రపురం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే ఈరోజు అంశం తెలుసా అండి మీకు?
0: కొత్తగా ట్రై చేసినా మేడం ఈరోజు.
1: అవునా అండి, పర్లేదులేండి. మీరు ఏదైనా రీసెంట్ కంటే కొత్తగా ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసి వచ్చారా?
0: పోయినా మేడం, రామేశ్వరం చూసినా.
1: ఎప్పుడు
0: చూసినా?
1: అంటే ఫస్ట్ టైం చూసారా?
0: టూర్లో పోయినా మేడం.
1: ఈ మధ్య కాలంలోనేనా?
0: అవును మేడం, అంటే 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఏమంటే మా ఆయన కొంచెం ఇబ్బంది అయ్యి మేము టూర్లు పోవడం మేడం, లేదంటే ఆల్ రౌండ్ బాగా చూసినాం మేడం టూర్లన్నీ.
1: ఓకే అండి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని చూసింది ఏదైనా ఉంటే చెప్పండి.
0: అంటే ఈ మధ్య కాలం అంటే మేడం మైసూర్ పోయొచ్చిన మేడం.
1: ఏం చూసారండి మైసూర్లో? మైసూర్ మహారాజు ప్యాలెస్ చూసి వచ్చారు. బాగుందా అండి ప్యాలెస్?
0: బాగుంది మేడం.
1: మైసూర్ మహారాజును కూడా చూసారా?
0: చూసినాం మేడం, ఆయన యుద్ధం చేసిన కత్తులు కట్టలు అన్ని మొత్తం అన్ని చూసినాం మేడం. మా కొడుకు ఉన్నాడు అక్కడ, ఎక్కడికో పోయింది మేడం.
1: ఓకేనండి.
0: బెంగళూరులో.
1: ఇంకే చిత్రం నుంచి పాట కావాలండి
0: మేడం? మాకి ఏంది మేడం, లవ్ కుషలో పాట ఏంది మేడం, వినుడు వినుడు రామాయణ రాదని.
1: ఓకే వినుడు వినుడు రామాయణ గాథ.
0: వినుడు ఏమన్నా గాడని.
1: ఓకేనండి తప్పకుండా. ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
0: సరే మేడం, అందరి కోసం మేడం.
1: ఓకే ధన్యవాదాలండి.
0: సరే మేడం.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: ఓకే, అంశం చూసారా అండి? ఈరోజు అంశం విన్నారా?
1: విన్నాం మేడం.
0: ఓకే, చెప్తారా?
1: నేను రీసెంట్గా చిక్మంగళూరు దగ్గర దర్గాకు వెళ్ళినాం మేడం.
0: ఓకే, ఆ దర్గా ప్రాముఖ్యత ఏంటండి?
1: మేడం
0: ఆ దర్గా ప్రాముఖ్యత ఏంటి?
1: అక్కడ చాలా బాగుంది మేడం. కొండల్లో కొండలన్నీ దాటుకొని వెళ్ళాలి మేడం.
0: అంటే ఒక దర్గా అంటే ఏదో అక్కడ కొన్ని కోరికలు నెరవేరుతాయి, అక్కడ ఏదో నిద్ర చేస్తే మంచిది, కొన్ని ఉంటాయి కదా ఇంపార్టెన్స్ అనేది,
1: అవును మేడం.
0: అలా
1: అక్కడ
0: ఏమన్నా ఉందా?
1: అదేం లేదు మేడం, ఊరికి వెళ్ళి అక్కడ స్నానం చేసేకి అంత బాగుంది మేడం. మళ్ళీ అక్కడి నుంచి మంగళూరుకి వెళ్ళినాం మేడం.
0: మంగళూరులో ఎక్కడికి వెళ్ళారండి?
1: అక్కడ దర్గా ఉంది, అక్కడ బీచ్ ఉంది మేడం, కాసరగూడ బీచ్ అని. బీచ్లోకి వెళ్ళి
0: ఏదైనా ట్రిప్పా అండి?
1: అవును మేడం, టూర్ వెళ్ళాం.
0: అది ఎన్ని రోజులు?
1: 3 రోజులు మేడం.
0: 3 రోజులు. ఎన్ని ప్లేసులు చూసారు
1: అంటే 3 ప్లేస్లే మేడం.
0: అంటే? 3 డేస్, 3 ప్లేసెస్.
1: అవును మేడం.
0: ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ కవర్ చేశారు.
1: అవును మేడం. కర్ణాటక, అక్కడ మళ్ళీ తమిళనాడు మేడం.
0: ఓకే, కర్ణాటక ఈ సైడ్, తమిళనాడు ఈ సైడ్ ఎలా కలిసిందండి?
1: అవును మేడం, అట్లా వెళ్ళాం మేడం.
0: ఓకే, కొంచెం బార్డర్లో కలిసి ఎలా చూసుకున్నారు?
1: అవును మేడం.
0: ఓకేనండి, అన్ని దర్గాలు చూసారు మీరైతే.
1: అవును మేడం. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం మేడం,
0: ఎక్కడికండి?
1: ఇక్బాలాపురం అని. అక్కడ మళ్ళీ వేరే దర్గా ఉంది మేడం.
0: ఇది అన్ని దర్గాలే మీరు చూసింది?
1: అవును మేడం, 3.
0: ఓకే, 3 దర్గాలే. అంటే 3 దర్గాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారా మీరు?
1: అవును మేడం.
0: ఓకేనండి, మీకు కోరుతున్న ఏదైనా చిత్రంలో పాట అడగండి, వేస్తాను.
1: గుండమ్మ కథలోని ప్రేమయాత్ర లాగానే పాట.
0: మీ పేరు చెప్పలేదండి అసలు.
1: రజియాబి మేడం.
0: రజియాబి. ఓకేనండి, మీరు కోరుతున్న పాట వేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: థ్యాంక్ యూ మేడం. లాస్ట్ కాల్ నాదే అనుకుంటా.
0: విజయలక్ష్మి గారు, అవునండి, మీరు కరెక్ట్గా లాస్ట్ కాల్. మీకు
1: రెండు సార్లు మేడం, ఒక ఆమె పెద్ద పాట కోరింది కదా,
0: అవునండి.
1: ఈరోజు
0: ఏమండి
1: అభిప్రాయం ఏం పెట్టారు అంటున్నా.
0: మీరు ఇటీవల చూసిన ఏదైనా ఒక ప్రదేశం గురించి.
1: ఇటీవల చూసిన ప్రదేశమా? నేను శక్తిపీఠాలు చూశానండి.
0: అయితే ఫస్ట్ కాలర్ కూడా అదేనండి, శక్తిపీఠం చూసి వచ్చామని చెప్పారు.
1: శక్తిపీఠము మా గయాలో చూశాను, సామర్లకోట చూశాను, శ్రీశైలం చూశాను, ఇక్కడ అలంపూర్ జోగులాంబ,
0: జోగులాంబ టెంపుల్,
1: జోగులాంబ దగ్గర,
0: కర్నూలు దగ్గర.
1: అది ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం వెన్న పెడతారంటండి నేలక మీద. అది పిల్లలు లేనోళ్ళు ఆ వెన్న మనకు ప్రసాదం చేస్తే పిల్లలు కలుగుతారు నమ్మకం అని అక్కడ వాళ్ళు చెప్పారు. చాలా బాగున్నాయండి అక్కడ శక్తిపీఠాలంతా. మా చేతులు విడిచిన చేత అక్కడ మొండేలా శరీరం భాగాలు నిలిచిపెట్టింటారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చాలా బాగున్నాయి.
0: ఓకేనండి,
1: చేశామండి ఈ మధ్య. ఏమైపోయింది నవరాత్రి శుభాకాంక్షలు మీకు.
0: మీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు అండి. కానీ మీరు కోరిన పాట అయితే వేయలేకపోతాం మేము.
1: వద్దులే మేడం, నాకు అయితే ఇష్టం ఉండదు పాటలు. నలుగురు కలిస్తే ఏం అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పినారా అని అది ఒక్కటే నాకు సంతోషము. నేను పాటలు ఎప్పుడు కోరను మేడం.
0: ఓకే, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి మీకు కూడా.
0: ధన్యవాదాలండి, దసరా శుభాకాంక్షలు.
1: మన ఆకాశవాణి శ్రోతలందరికీ, మీ టీమ్కి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి.
0: ఓకే, మా అందరి తరపున మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం, మీరు ఇటీవల చూసిన ఏదైనా ప్రదేశం లేదా ఊరు గురించి మీ మనసులోని అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ అంశాలన్నీ మాతో పంచుకున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో లలిత గీతం వింటారు.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 గా వస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళ

0: ను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్ట్రపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూలల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, కానీ నేడు ఆత్మనిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధనికోదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
0: గ్రామీణ అభివృద్ధిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్ధిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు జాతీయ ర్యాలీ సాగిందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొననుందని, మాదక ద్రవ్యాల

0: దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
1: to spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. Unless we are at one platform, every citizen participates in this fight, we cannot achieve the results. As far as Andhra Pradesh is concerned, I can assure you that last 2 years we have been fighting a very bitter battle and we have been able to eradicate the menace of ganja plantation in the state and our fight continues till we come to a zero tolerance.
0: నైరుతి ఋతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: ఈరోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈరోజు గంటకు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణా జిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మై భారత్ యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 చిత్రసీమ సినిమా పాటలు. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె పెద్దక్క గారి జానపద గీతాలు వింటారు.

8:40 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె పెద్దక్క గారి జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 విడాకులు నాటిక. రచన శ్రీ జి రంగాచార్యులు. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా 6వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ, 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ జయేంద్ర సరస్వతి, 6:35 సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో కలింగర సాగు 2వ భాగం మీకు వివరాలు తెలియజేస్తారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కళం, తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మహేష్ ఆర్తో అండ్ స్పైస్ కేర్ సెంటర్ వారు సమర్పించే కార్యక్రమం వింటారు. ఇందులో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు మరియు ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, మరొక నెంబర్ 2968890, ఎస్టిడి కోడ్ 08554, అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కి శృతి ప్రియాంక. మహేష్ ఆర్తో అండ్ స్పైస్ కేర్ సెంటర్ వారు సమర్పించిన కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వాక్యం, 8:35 2026వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:05 ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ హేమంతరాజు, నిర్వహణ కే శృతి ప్రియాంక. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 10:45 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరండి సినిమా పాటలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ ఆయుబ్ హుసేన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కి శృతి ప్రియాంక. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి రమణయ్య బృందం వారిచే విభీషణ శరణాగతి యక్షగానం వింటారు. 7:45 చిత్రసీమ సినిమా పాటలు, 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 కొడుకుల పుట్టరట నేర్చు నాటిక రచన శ్రీ గన్నెపూడి వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 ప్రకటనలు, 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత, శ్రీమతి బి లక్ష్మీ గారుల సాక్సోఫోన్ ద్వయం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు గమనిక. ఈ నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు, అంటే రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 0854. గమనిక విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి దేవుళ్ళు. ఈ చిత్రం కోసం జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గంగా మంగ. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరిది, సంగీతం రమేష్ నాయుడు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0 and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
4: Modalu pedadama investing pathani.
5: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఏకలవ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన మల్లెమాల, సంగీతం కేవి మహదేవన్.

శ్రోతలు, చతుర్సీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గంగోత్రి. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, మాళవిక పాడిన పాట వింటారు.

0: think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Seltos.
1: Kia. Movement that inspires.
2: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎర్రమల్లెలు. ఈ చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన పాట, గీతరచన ప్రభు, సంగీతం చక్రవర్తి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos

మీరు విన్న పాట ఈ తరం ఇల్లాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 వస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: जब एक दिन महिलाएं पीछे रह जाते थे आर्थिक रूप से, केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटी छोटी चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उन

0: के इनकम नहीं है, परिवार के इनकम नहीं है, ये देश का समृद्धि, देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
1: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శ రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
1: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14 కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
3: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research, innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives

0: the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
1: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
2: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార

0: పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం.
3: శ్రోతలకి నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను లామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులకి అలాగే రైతు సోదరులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఇందులో విస్తరణ విభాగం మరింత కీలకమైంది. అయితే రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ వివరాలు తెలియజేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులే మనతో ఈరోజు ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు గారు నమస్కారం సార్.
4: నమస్తే.
3: ఈరోజు మనం రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ముందుగా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విస్తరణ అంటే ఏమిటి, ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి, రైతులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
4: మా విశ్వవిద్యాలయానికి మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయి: విద్య, పరిశోధన, విస్తరణ. విద్య అంటే పిల్లలకి విద్య చెప్పటం, తర్వాత పరిశోధన, శాస్త్రవేత్తలు వివిధ అంశాల మీద పరిశోధన చేస్తారు, తర్వాత ముఖ్యంగా విస్తరణ, పరిశోధనలో వచ్చిన ఫలితాలని రైతులకు చేరవేయటం, వారికి చక్కగా మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాల గురించి కానీ అన్ని సాంకేతిక పద్ధతులు అన్నీ కూడా తెలియచేయటం, తర్వాత రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించుకునేలా చేయటం, తర్వాత రైతుల దగ్గర ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి మళ్ళీ తిరిగి శాస్త్రవేత్తల దగ్గర తీసుకురావడం, ఇదంతా కూడా విస్తరణ బాధ్యత అండి.
3: సార్, ఈ సేవలన్నీ కూడా రైతులకు చేరవేయడానికి ఈ విస్తరణ విభాగం, ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.
4: మా దగ్గర అండి విస్తరణ వచ్చేటప్పటికి ప్రధానంగా కేవీకేలు అని ఉంటాయి, 13 ఉన్నాయి రాష్ట్రంలో.
3: కేవీకేలు అంటే సార్
4: కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి 1970 స్టార్ట్ అయింది, దేశం మొత్తం మీద కూడా దాదాపు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక కేవీకి అన్న కాన్సెప్ట్తో ఇది ముందుకెళ్తుంది. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే మనకి 23 కేవీకేలు ఉన్నాయి. దానిలో యాంగ్రూ కింద మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద 13 కేవీకేలు ఉన్నాయండి. తర్వాత 13 డాట్ సెంటర్స్ ఉన్నాయి, అంటే ఇదివరకు ఏరువాక కేంద్రాలని మనం చెప్పేవాళ్ళం. 1998 ఏరువాక కేంద్రాలు అనే ఒక కాన్సెప్ట్ని అప్పటి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అట్లా ప్రతి జిల్లాకి 5 ఏరువాక కేంద్రం కానీ ఒక కేవీకే కానీ ఉండేటట్లు చూసుకొని మన 28 జిల్లాల్లో మాకు ఇప్పటికీ 26 జిల్లాల వరకే విస్తరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం అలా మార్కాపురానికి ఎటువంటి విస్తరణ కేంద్రం లేదు, వాటి కూడా ఏదన్నా అరేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం.
3: సార్, అయితే కేవీకే డాట్ సెంటర్ యొక్క ఉద్దేశాల్లో ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి, రెండు వేరు వేరు కదా, ఏమిటి?
4: మనకి కేవీకే కనుక తీసుకున్నట్టయితే వీటి కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. ఇవి రైతు పొలాన్నే ప్రయోగశాలగా మారుస్తాయి, తర్వాత రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తాయి. అంటే కొత్త వంగడాన్నో లేకపోతే కొత్త యాజమాన్య పద్ధతినో రైతు కళ్ళ ముందులే చూపిస్తాం, వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తాం, క్షేత్ర సందర్శనలు, చీరు సంచుల ప్రదర్శనలు, క్షేత్ర పరిశీలనలు చేపడతాం. రైతులకే కాదు, మహిళలకు, గ్రామీణ యువతకు, చదువుకొని ఉపాధి లేని యువకులకు ఆదాయాన్నిచ్చే వృత్తులలో శిక్షణ ఇస్తాం. వివిధ పంటల సాగు విధానాలపై కరపత్రాలు, వీడియోలు తయారు చేసి ప్రదర్శిస్తాం. అంతేకాదు విత్తనోత్పత్తి, నారు మొక్కల ఉత్పత్తి చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని, నారు మొక్కలను రైతులకు అందిస్తాం. ఇవి ప్రధానంగా కేవీకేలు అండి. అలాగే వాళ్ళకి డిమో యూనిట్స్ అని కూడా ఉంటాయి, అంటే మన వర్మీ కంపోస్ట్ యూనిట్ కానీ లేకపోతే నారు మొక్కలను పెంచుకునే విధానాలు కానీ, పుట్టగొడుగుల పెంపకాలు, ఇలాంటి డెమో యూనిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఫామ్ కూడా ఉంటుంది, అక్కడ క్రాప్ మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అక్కడికి రైతులను తీసుకెళ్లి వాళ్ళకి చూపించి కూడా కన్విన్స్ చేయడానికి
3: ప్రాక్టికల్గా
4: అనే విధానం ఉంటుంది. అలాగే డాట్ కేంద్రాలు, డాట్ కేంద్రాలు జిల్లా స్థాయిలో సమన్వయ కేంద్రాలుగా ఉంటాయి, వీటిని ఏరువాక కేంద్రాలు అంటారు. 1998 ఈ కాన్సెప్ట్ మా యూనివర్సిటీ తీసుకొచ్చింది. రైతు సేవ కేంద్రాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఇతర శాఖల సమన్వయంతో, వివిధ శాఖలు ఉంటాయి కదండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఆత్మ, అల్లీ డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్, వీటన్నిటితో సమన్వయం చేసుకుని వీరు సమాచార వ్యవస్థను సమన్వయపరచడం ద్వారా వారందరి సమన్వయం చేసుకుంటూ వీరు లైజనింగ్ చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తలు, రైతులు, గ్రామ విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి.
3: సార్, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి

0: పొలంలో ఏదైనా సందేహం వచ్చింది, ఒక పురుగు పడింది, తెగులు సోకింది, అప్పుడు అతను వెంటనే శాస్త్రవేత్తను సంప్రదించే మార్గం మనకు విస్తరణ విభాగం ద్వారా ఏ విధంగా చూపిస్తున్నాం?
1: మాకు ఫార్మర్ కాల్ సెంటర్స్ అని ఉంది. ఫార్మర్ కాల్ సెంటర్కి నెంబర్ గనక ఉచితంగా ఫోన్ చేసినట్లయితే, నెంబర్ ఇప్పుడు చెప్తాను మీకు, 1800 425 0430. ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తమ సందేహాలను శాస్త్రవేత్తలతోనే నేరుగా మాట్లాడి తగిన సలహాలు సూచనలు పొందవచ్చు. అలాగే డిపార్ట్మెంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి కూడా ఫోన్ చేయొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 155251 గన్నవరం. వీరికి కూడా ఫోన్ చేసినట్లయితే అక్కడ కూడా సమాచారం వస్తుంది రైతులకు.
0: సార్, విశ్వవిద్యాలయం టైం టు టైమ్ కొన్ని పబ్లికేషన్స్ అవి ప్రచురిస్తుంటుంది కదా, ఇటువంటి ప్రచురణలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్?
1: మాకు ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అంటారు. దానిలో ముఖ్యంగా మాకు వ్యవసాయ పంచాంగం, ఇది ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ప్రచురించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రంలో పండించే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం, గృహ విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు అన్నీ కూడా ఉంటాయి. రైతు సోదరులు ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంలాగా దీన్ని అనుసరించినట్లయితే దీనిలో అన్ని సాగు మెలకువలు పద్ధతులు అన్నీ కూడా ఉంటాయి. చీడపీడల యాజమాన్యం కానీ, ఎరువుల వినియోగం గురించి కానీ, నేలను తయారు చేసుకునే విధానం కానించి, పంట విత్తుకున్న కానించి, ఎరువులు ఎన్నుకునే కానించి, తర్వాత వెరైటీస్ చూజ్ చేసుకునే కానించి, ఏ జోన్కి ఏ మండలకి ఏ వెరైటీ సూటబుల్, ఏ పంటలో ఏ వెరైటీ సూటబుల్, ఇలాంటి అన్ని సమాచారం కూడా మొత్తం దానిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పూర్తిగా ఫాలో అయినట్లయితే వాళ్ళకి తగిన సమాచారం వస్తుంది. ఇదే కాకుండా ప్రతి మంత్ కూడా వ్యవసాయం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, మాస పత్రిక అంటాము, దీన్ని కూడా మేము ప్రచురిస్తున్నాము. ఆ నెలలో రైతాంగం చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు ఈ మ్యాగజైన్ తెలియజేస్తుంది. దీన్ని కూడా ఫాలో అయినట్లయితే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వారి పంటలను చక్కగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
0: సార్, అయితే ప్రధానంగా మనకు ఎప్పటి నుంచో రేడియో, టెలివిజన్ అంటే మనకు దూరదర్శన్ ద్వారా ఈ మాధ్యమాలను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలని రైతుల వద్దకు తీసుకెళ్తుంది కదా. రేడియో అంటే ఆకాశవాణి, మనకు టెలివిజన్ అంటే దూరదర్శన్. వీటి ద్వారా మనం ఎలా రైతుల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు?
1: ఆకాశవాణి అలాగే దూరదర్శన్ వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు కూడా మా విస్తరణలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనలకు అలాగే వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సమాచారం మొత్తం కూడా మా విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు, వీటన్నిటికి అవసరమైనటువంటి నిపుణుల్ని విస్తరణ నుంచి కానీ లేకపోతే పరిశోధన నుంచి కానీ వారి సమాచారం మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తున్నాం.
0: తర్వాత చూస్తే సార్, శాస్త్రవేత్తలు అంటే రైతు సోదరులకి రేడియోల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ఎంత చెప్పినా కూడా వారితో నేరుగా మాట్లాడి చెప్పే సందేహాల నివృత్తి వారికి ఎంతో నమ్మకం కలిగిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్ళి రైతుల్ని కలిసి వారికి సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా?
1: డెఫినెట్గా ఉన్నాయండి. గ్రామ దత్తత కార్యక్రమం అని ఉంటుంది. మా పరిశోధన స్థానాలు అయినట్టు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, కాలేజీలు కానీ, కేవీకేలు, ఇవన్నీ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక సమూహంగా ఒక వారంలో ఒక రోజు అనుకొని ఆ రోజు వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, మేబీ కీటక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించిన వారు కానీ, సాయిల్ సైంటిస్టులు కానీ, ఈ వీరందరూ కూడా ఒక సమూహంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ రైతుల సమూహంతో చర్చించి వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి అక్కడే డైరెక్ట్గా సమాధానం తెలియజేయటం, పరిశోధన అంశంగా తీసుకొని వారికి తెలియజేయటం కూడా ఇలాంటి కార్యక్రమం కూడా ఉందండి. దీన్ని గ్రామ దత్తత కార్యక్రమం అంటాం.
0: సార్, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మన విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది?
1: డెఫినెట్గా అండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొలం పిలుస్తుంది కార్యక్రమం అనుకోండి, లేకపోతే పొలం బడి కార్యక్రమం, వీటన్నిటిలో కూడా రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి అక్కడికక్కడే సమాధానాలు తెలియజేయటం, లేకపోతే తర్వాత అయినా తెలియజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అలాగే రైతు సేవా కేంద్రాలు, వాటిలో కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారితో కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. అలాగే రైతు సేవా కేంద్రాల్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం అని ఉంది, దాన్ని రావే ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇదివరకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళను కూడా కేంద్రాలకి అలాట్ చేసి వాళ్ళకి అక్కడ అనుభవం వస్తుంది, అలాగే వాళ్ళు కూడా రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా రైతాంగానికి సేవ చేస్తున్నాయని అనుభవం కూడా వీరు కూడా సాధించుకుంటారు, వీళ్ళు కూడా వారికి హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
0: డాక్టర్ రామచంద్రరావు గారు, విస్తరణ సంచాలకులుగా మీరు యూనివర్సిటీకి ఉన్నారు కదా, ఇటీవల విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన విస్తరణ

0: నా పద్ధతులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
1: మొట్టమొదటిగా రైతు శిక్షకులను తయారు చేయటం మాది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దానిలో ఏంటంటే 2-3 మండలాలకి ఉత్తమమైనటువంటి రైతులు 15 నుంచి 20 మంది 2-3 మండలాలకి తీసుకొని వాళ్ళని ఒక పంటలో వివిధ దశల్లో అదే సమూహం మళ్లీ మళ్లీ వస్తుంది. వివిధ పంట ముఖ్యమైన దశల్లో వాళ్ళనే మళ్లీ పోగు చేసి వాళ్ళకి పంటలో అన్ని అవసరమైన అంత శిక్షణ కూడా మెలకువలు అన్ని కూడా తెలియజేసి వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తాం, ట్రైనర్స్గా తయారు చేస్తాం. తర్వాత వాళ్ళనే వాడుకొని మిగతా రైతాంగానికి కూడా వారి ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని అది మొట్టమొదటిగా. తర్వాత వినూత్నంగా మొన్న 5 అక్టోబర్ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మంత్రివర్యుల్ని పిలిచి బాపట్లలో పంట కోత అనంతర పరిజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అని ఒక కార్యక్రమాన్ని మేము లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళడానికి మాకు ఆలోచన ఉంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను, ప్రతి మండలంలో ఒక 5 రైతాంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత జిల్లా స్థాయి వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది రైతులు పోగవుతారు. వీళ్ళని వినూత్న రైతులు అంటున్నాం మేము, వారికి నామకరణం చేస్తున్నాము. దీన్ని యాంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అన్నాము. దీనిలో మండలానికి 5 రైతులను సెలెక్ట్ చేస్తాము. తర్వాత జిల్లాకు వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది అవుతారు. 688 మండలాలు ఉన్నాయండి, అంటే దాదాపు 700 అనుకున్నట్లయితే 3500 మంది రైతులని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా అందరికి అవకాశం ఇస్తున్నాము. అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము, అలాగే సన్న చిన్నకారు మధ్యస్థ రైతులు పెద్ద రైతులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండాలి, వాళ్ళు ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కొత్త సలహాలను కానీ సూచనలు కానీ తీసుకొని ఆచరించే రైతులు అయి ఉండాలి.
0: తీసుకునేదానికి సిద్ధంగా
1: ఉన్న రైతులని సెలెక్ట్ చేసుకుంటాం. వీరి ద్వారా మిగతా రైతులకి విస్తరణ కార్యక్రమాలను విస్తరించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మా సిబ్బంది కనుక మేము తీసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ లో మా కేవీకేలో కానీ డాట్ లో కానీ మొత్తంగా తీసుకున్న 200 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 200 మంది శాస్త్రవేత్తలు 45 లక్షల రైతు కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే చాలా టైం పట్టే అవకాశం. కాబట్టి వీరందరి సహకారం కూడా తీసుకుని ఒక నెట్వర్క్ లాగా తీసుకెళ్తే 2 సంవత్సరాల్లోనే ఈ 45 లక్షల రైతు కుటుంబాలను చేరటానికి మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వీసీ గారి డైరెక్షన్లో మినిస్టర్ గారు కూడా దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఒక కొత్త పేరు ఉండాలని రైతు కోసం అని నామకరణం కూడా చేశారు. అలాగే వ్యవసాయ విద్యాలయం ప్రతి గ్రామానికి వెళ్ళి అభ్యర్థి రైతులను పోగు చేసి వాళ్లలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి అన్ని కూడా చర్చించి వారికి వ్యవసాయ మాసపత్రికను సంవత్సరం పాటు అందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి కొత్త విధానాలు, మేలైన యాజమాన్య పద్ధతులు, ప్రధానంగా ఖర్చు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించుకుంటూ ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటూ చీడపీడల యాజమాన్యం చేస్తూ నేల స్వభావాన్ని సారవంతాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించుకుంటూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కల్టివేట్ చేస్తూ మంచి దిగుబడిని సాధించి లాభాలు బాట పట్టాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది. అలాగే గిరిజన యువకులు ఉంటారు, వారికి కూడా 15 రోజులకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నాం. వీటితోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి కొందరు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చున్నారు, వస్తున్నారు. వారు కూడా ప్రతి జిల్లాలో నాలెడ్జ్ ఆన్ వీల్స్ అని, డైలౌట్ అని, ఫోన్ ఇన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా మేము రైతులకు సేవలు అందిస్తున్నాం.
0: అయితే అందరినీ కలుపుకుని మీరు అటు విద్యార్థుల్ని, రైతుల్ని, యువకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైతు సోదరులు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే అటు వినియోగదారులు కూడా కోరుకుంటుంది అదే రసాయన రహిత ఆహారాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి. దీని పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతుంది కదా, ఈ దిశగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: అవునండి, ఈరోజు మన అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ అయిపోవటం మూలంగా దుష్పరిణామాలను కూడా చవి చూస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎరువులను కూడా రికమెండేషన్ ప్రకారమే వాడండి, మితిమీరి వాడకూడదు, అలాగే పురుగు మందులు కూడా విశేషణ రహితంగా వాడి మన ఫుడ్ని పాయిజన్ చేయకండి అని కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కాబట్టి మా విస్తరణ విభాగం నుంచి కూడా కృషి విజ్ఞానాల కేంద్రాల ద్వారా కానీ, డాట్ సెంటర్ల ద్వారా కానీ రైతులు అవగాహన కల్పిస్తూ వారికి ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రీయ పద్ధతుల ద్వారా పురుగులు, తెగుళ్ల యాజమాన్యం గురించి వాళ్ళకి క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించడం, శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటేనండి, పెట్టుబడి తగ్గించుకుంటూ భూసారాన్ని

0: కాపాడుకుంటూ, ఎందుకంటే మన నేలలే మన భవిష్యత్తు కాబట్టి, ఆ భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామండి.
1: సార్, అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యులు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే, అలాగే గ్రామీణ యువత కూడా. ఇలాగా మహిళలకి గ్రామీణ యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: డెఫినెట్గా ఉన్నాయండి. మనకి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంటు, తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు కార్యక్రమాలని ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నెల్లూరు కానీ, ఊటుకూరు, కడపలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. గ్రామీణ యువతకు, మహిళలకు చిరుధాన్యాలు, ఇప్పుడు మిల్లెట్స్ ప్రయారిటీ పెరిగిపోయింది, అంత రైస్ కన్జంప్షన్ తగ్గించి అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమంత్రి గారి కాణించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చిరుధాన్యాలని మన ఆహారంలో ఒక భాగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, చిరుధాన్యాలు పండ్లు కూరగాయలకు విలువను జోడించడం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. నారు మొక్కల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, కొబ్బరి చెట్టు ఎక్కే పరికరం, ఇలాంటి నైపుణ్యాన్ని వాటికి శిక్షణ ఇవ్వటం, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామండి.
1: సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు గమనిస్తూ ఉన్నాం. ఏదైతే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తూ ఉన్నారో, అలాగే ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రైతు సోదరులకి విశ్వవిద్యాలయం ఏ విధంగా అండగా ఉంటుంది సార్?
0: ముఖ్యంగా అండి, ఈ సంవత్సరం కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారు ఎల్నినో సంవత్సరంగా డిక్లేర్ చేశారు, మొదటే తెలియజేశారు. మే నుంచి కూడా మేము దానికి కార్యాచరణ ప్రకటించాం. మా యూనివర్సిటీ వర్క్షాప్లు కండక్ట్ చేసింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎల్నినో మూలంగా, ప్రభావం మూలంగా మనకి రావాల్సిన నైరుతి ఋతుప్రవణాలు నుంచి రావాల్సిన వర్షం కానీ తక్కువ పడే అవకాశం ఉంది. పడింది కూడా మనకి 4 నెలలు తీసుకున్నట్టు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాల మూలంగా రావాల్సిన వర్షం పడలేదు సరిగ్గా. దానికి ఎలా మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే దీనిలో మా VC గారు విద్యార్థుల్ని, అలాగే శాస్త్రవేత్తల్ని, KVK శాస్త్రవేత్తల్ని, డాట్ శాస్త్రవేత్తలని అందరిని కూడా భాగస్వాములు చేశారు. ఎల్నినో కంబ్యాట్ టీమ్స్ అని తయారు చేశారు. జోనల్ వైజు, మండల్ వైజు, విలేజ్ వైజు, RSK వైజ్ కూడా ఎక్కువ లార్జ్ డెఫిషిట్ రెయిన్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ రెయిన్ ఎక్కడుంది, RSK లెవెల్లో ఎంత కార్యాచరణ ప్రకటించి వాళ్ళందరినీ కూడా సమూహాలని గ్రామాలకు తరలించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 13 వరకు 11 రోజుల పాటు ఎల్నినో కంబ్యాట్ టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. వీటికి అవగాహన కల్పించడానికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళకు కూడా ముందే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించాం. దాదాపు 50,000 మంది రైతులకు డైరెక్ట్గా ఎల్నినో ప్రభావం గురించి తెలియజేశాం. వారికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల నిర్వహణ ఏంటి, నీటి సంరక్షణ ఏంటి, పంటల ఎంపిక ఏంటి, మరి అనుసరించాల్సిన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కూడా కల్పించామండి.
1: సార్, అలాగే ఎక్స్టెన్షన్ విభాగం టైం టు టైం కిసాన్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. రైతు సోదరులందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి కిసాన్ మేళాలు చేస్తూ ఉంటుంది. ఈ కిసాన్ మేళాల యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్.
0: సార్, మేలైన ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు 6 ఉన్నాయండి. అగ్రో క్లైమాటిక్ జోన్స్ ప్రకారం ఒక 6 ఉన్నాయి మనకి. వాటిల్లో అలాగే పరిశోధన స్థానాలు ఉన్నాయి, దాదాపు 33 ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన స్థానాలు వచ్చి 6 ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు వచ్చి 33 ఉన్నాయి. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందాక చెప్పాను మీకు 13 ఉన్నాయి. అలాగే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫుడ్ సైన్స్ కళాశాలలు, కమ్యూనిటీ సైన్స్ కళాశాల 13 కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో వీలుని బట్టి ప్రతి సంవత్సరం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ ప్రదర్శనలు అరేంజ్ చేయటం, రైతు సదస్సులు నిర్వహించడం, రైతులకు కొత్త విషయాలను వివరిస్తాం. ఈ సందర్భంగా కొత్త వంగడాల గురించి, వాటి విత్తనాల గురించి, అందుబాటు గురించి, చీడపీడల యాజమాన్యాల గురించి రైతుకి, శాస్త్రవేత్తకి అనుసంధానం, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్గా దీన్ని తీసుకొని మేము ఈ కిసాన్ మేళాలు నిర్వహించి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, వంగడాల గురించి, అన్నిటి గురించి కూడా తెలియజేయడం దీన్ని ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మేము ముందుకెళ్తాం.
1: డాక్టర్ రామచంద్రరావు గారు, చివరిగా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా రైతు సోదరులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి చెప్పండి సార్?
0: ఈ విస్తరణ సేవలన్నింటినీ రైతులందరూ ఉపయోగించుకోవాలి, మాకు సహకరించాలి, మా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ముఖ్యంగా వ్యవసాయ పంచాంగాన్ని కానీ, వ్యవసాయ మంత్లీ మ్యాగజైన్ వ్యవసాయం కానీ వీటిని ఫాలో అవుతూ వాటిలో ఉన్న సూచనలు పాటిస్తూ రైతు సోదరులు వారి సోదరులకి, వారి సహచరులకి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ మాకు ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ ఫార్మర్స్ కానీ వీరందరూ కూడా మాలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఇదివరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా మాతో భాగస్వామి, వారు కూడా సహచరులకి తెలియజేసే బాధ్యతను కూడా వారికి కూడా అప్పగించాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనప్పటికీ పుకార్లు కానీ ఇలాంటివి నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో మేము అందించిన వాటి మీద నమ్మకం

0: కొంతో కావాలంటే డెమాన్స్ట్రేషన్ చూసి ఫీల్డ్స్కి వచ్చి, లేకపోతే మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మేము ఇచ్చిన ఫలితాలని చూసి క్షేత్ర ప్రదర్శన చేసి నమ్మి ఆచరించి ఖర్చులు తగ్గించుకొని ఆరోగ్యకరమైన పంటను పండించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించి దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని, వాళ్ళు కూడా లాభంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను.
1: డాక్టర్ రామచంద్ర గారు ధన్యవాదాలండి. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో చక్కగా వివరించారు. రైతు సోదరులు ఇవన్నీ వినియోగించుకొని వారి యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో మంచిగా చేసుకుంటారని, అలాగే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దామని మీకు మరొకసారి ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం.
1: వదినకు ఒకసారి బిందెకు.

జానపద గీతం విన్నారు. మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు, కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో, జంటశాళ్ల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా, అలాగే మంచి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

మీరు విన్న పాట ఈడు జోడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి గర్జన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వెన్ను నొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు, రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. గమనిక విన్నారు.

శ్రోతలకు గమనిక. ఈ నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 అంటే రేపు రాత్రి 7:45 ప్రసారమయ్యే

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో 2026వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళవారు తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేరులతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించేవారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించేవారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగు చేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని, ఆయా ప్రాంతములను పరిపాలించే

0: అటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామివారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతును జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రశత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్ళున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క

0: లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైత్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణనామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇతి ముకుందః, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువేధులలో, తిరుమల త్రివేధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాజరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క, ఆ చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏ వహి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయ, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే కనుక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయయాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభసంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకొని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను, మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది. ఏమండి రాముడు

రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు? ఆ అధికారం ఎక్కడది? పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అనంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును. బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును. కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావునా, ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే, ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా ఆధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే, ఆ ఆధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు, మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్రజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే, మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికిన వేలితో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా, నా పాదపోన్మూలన శక్తిరంహ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా, ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః కాల ఉపాత్తదండః హితాయచేచ్ఛాతన్ అనుభూ. అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను, లోకములకు హితమును చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదేవిధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సున ఉంచితే, కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగాజలములతోటి

0: ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే, కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు, 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి, దేవాలయము లాంటి, రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి, పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామ సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే, ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను, స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా, ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఆచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించే శ్రీమన్నారాయణుడు గోవులను కాసి, అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటన సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు, ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తురువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెర్పు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు, తాను మోకాళ్ళ మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఆయన చేసినవి

0: రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్ళిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడుత్త పిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంతుంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే కనుక తాడు, ఉదరం అంటే కనుక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి, కన్నెనిన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి. కన్నెనున్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధు జన్నుర్నారాయణో నర. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజలక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్రవిహి అనేటట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా గోవిందా.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజీ రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए. केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, ये देश का आर्थिक समृद्धि, देश महिलाओं का विकास भी ये समाहित है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్

0: స్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
1: आपने 140 करोड़ देशवासियों को गौरव का मौका दिया है, क्योंकि सबसे बड़ी सफलता, और सफलता अगर कुछ होती है तो वो है तिरंगे की शान बढ़ाना. आपने तिरंगे की शान बढ़ाई है, तिरंगे का मान बढ़ाया है, और इसलिए आपकी सफलता केवल आपकी नहीं है, ये देश के
0: రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం జీశాట్ 7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. జీశాట్ 7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
1: यह विचार एक ओर हमें युद्ध की निरर्थकता और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है, तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए. स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. इसी तर्क पर मैं कहता हूँ, होप फॉर द पीस बट प्रिपेयर फॉर वॉर.
0: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈరోజు జరిగిన గ్రీకో

0: పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

జెంటిల్మెన్ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె పెద్దక్క పాడిన జానపద గీతాలు వింటారు.

మీరు విన్న పాట గులాబీ చిత్రం కోసం సురేష్ పీటర్ సుచిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి గోరింటాకు. ఈ చిత్రం కోసం సంగీతం అందించిన వారు కేవీ మహదేవన్.

మీరు విన్న పాట గూఢాచారి 116. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. ఇప్పుడు శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు చిత్రసింహ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి విడాకులు నాటిక, రచన శ్రీచి శ్రీ జి రంగాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం గోపి.
1: నాటిక, రచన శ్రీ గోమఠం రంగాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం గోపి, పర్యవేక్షణ శ్రీ పి జనార్దన రెడ్డి.
2: ఆర్డర్, ఆర్డర్. నీ పేరు?
3: సుజల.
2: నీకు వివాహం ఎన్నేళ్ళైంది?
3: 10 ఏళ్ళయింది. ఒక్కడే కొడుకు. మా వారి పేరు రవి, ఉద్యోగస్తుడు. నాకు అత్తమామల పోరు లేదు.
2: గుడ్. క్లుప్తంగా వివరించావు. నీ భర్త నీతో విడాకులు కావాలంటున్నాడు.
3: వారంటున్నారే కానీ నేను మా వారి నుండి విడాకులు కోరుకోవడం లేదండి.
2: నీ ప్రవర్తన మంచిది కాదని, నీవు నీ భర్త మాట వినవని, ఆయనను గౌరవించవని నీ మీద అభియోగం. అందుకే నీతో సంసారం చేయలేడట, విడాకులు కోరుతున్నాడు. నీవేమంటావు?
3: అదంతా కట్టుకథ, అభూత కల్పన అని నా మనవి.
4: లేదు, నేను చెప్పింది నిజం. కావాలంటే నా పిల్లాడి మీద ప్రమాణం చేస్తా.
3: నా ప్రవర్తన ఎట్లాంటిదో ఆయన ఒప్పుకున్నారు.
2: అంటే?
3: నా అంటే మా పిల్లాడే కదా, వాడి మీద ప్రమాణం చేస్తానన్నారుగా. నా ప్రవర్తన చెడుదైతే వాడి మీద ప్రమాణం ఎలా చేస్తానంటారు? వారి మాటల ద్వారానే నా ప్రవర్తన ఎలాంటిదో మీరే నిర్ణయించండి సార్.
2: వెరీ గుడ్. లాయర్ లేకుండానే లా పాయింట్ పట్టేశావు. దీనికి నీవేమంటావు రవి?
4: మిమ్మల్ని మాటలతో మభ్యపెడుతోందండి. ఈ మధ్యకాలంలో ఆమె ప్రవర్తనలో మార్పు ఉంది, అక్రమ సంబంధం ఉంది.
3: మీకిచ్చిన వినపంలో ముందు నుండి నాకు అక్రమ సంబంధం ఉందని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు.
2: మరి దీనికి నీవేమంటావు రవి?
4: అయ్యా, నా మాట వినదు, నన్ను గౌరవించదు. చీటికి మాటికి గొడవపడి ఇల్లు నరకం చేస్తోంది, మనశ్శాంతి లేకుండా చేస్తోంది.
2: భారత నారివయ్యుండి వివాహ వ్యవస్థను, భర్తను అగౌరవపరచడం, గొడవ పడటం, నీ సంసారాన్ని నీవే నాశనం చేసుకోవటం నీకు తగునా?
3: ఏ స్త్రీ కావాలని తన సంసారాన్ని తానే నాశనం చేసుకోదు. మావారే సుఖంగా ఉన్న సంసారాన్ని చేజేదల కోర్టుకు లాగారు.
4: అంతా అబద్ధం. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితులు కల్పించి నా మనసు విరగొట్టింది. నేను ఆమెతో సంసారం చేయలేను. విడాకులు మంజూరు చేయమని వేడుకుంటున్నాను. నా మాట విన్న ఆమెతో నేను చచ్చినా సంసారం చేయలేను.
2: మీ వారి మాట నీవు వినవట? నీ భర్త అన్నమాట నిజమేనా?
3: నిజమే. తాగుడుకి జూదానికి బానిసైన నా భర్తని మార్చుకోవాలని ప్రయత్నించటం ఆయన మాట విననట్లా, ఇంట్లో తాగటానికి వీలేదని చెప్పటం ఆయన కోరికల్ని గౌరవించనట్లా.
2: చూడు సుజల, మీ వారికి తాగుడు జూదం మొదలైన వ్యసనాలు మీ వివాహానికి పూర్వం నుండి ఉన్నాయా లేక మీ వివాహానంతరం వచ్చాయా?
3: నా వివాహానికి ముందు కానీ తరువాత కానీ మా వారికి ఎలాంటి వ్యసనాలు లేవు. గడిచిన 2 సంవత్సరాల నుండే ఈ వ్యసనాలు అలవాటయ్యాయి.
2: మీ సాంసారిక జీవితాన్ని గురించిన మరిన్ని వివరాలు తెలియపరచగలవా?
3: తప్పకుండా.
5: సుజీ, సుజీ, సుజలా,

0: ఎలా? ఏదో పరధ్యానంగా ఉన్నావు, ఏమైనా విశేషమా?
1: పరధ్యానము లేదు, పాడు లేదు, సదా మీ ధ్యానంలోనే ఉన్నా.
0: రెండుసార్లు పిలిచినా పలకలేదు అమ్మగారు, ఏమైనా అలక?
1: అలకే.
0: అందుక ఉలకలేదు పలకలేదు. ఇంతకీ మీ అలకకు కారణం ఈ దాసుడికి చెప్తే సత్వరమే తీర్చగలడు.
1: ముందు మీరు రెండుసార్లు పిలిచారే, ఆ పిలుపే నాకిష్టం లేదు.
0: ఓ, సుజీయనా?
1: నా పేరు సుజల.
0: తెలుసులేవోయ్, ఏదో సరదాగా మీ ఇంట్లో వాళ్ళు షార్ట్కట్గా అలా పిలుస్తారేమో అని పిలిచాను.
1: సుజీ, ఆటా, సాల్టు అంటూ మా వాళ్ళేం పిలవరు, ముచ్చటగా పూర్తి పేరుతో సుజల అనే పిలుస్తారు.
0: అమ్మయ్యా, అదా నీ అలక, ఇక నిండు పిలవంలే. నా మూడంతా అప్సెట్ అయింది నీ అలకతో.
1: ఏమిటో అంత మూడు?
0: ఏముంది, పున్నమి, చల్లని వెన్నెల, తెల్లని మల్లెలు, పక్కన చక్కని చుక్క, కౌగిట్లో కరిగిపోవాలని ఏవేవో. ఇందా పూలు తీసుకో.
1: రోజు చేతికిస్తున్నారా?
0: రోజులా లేదుగా, ఈరోజు అమ్మాయి గారు. రోజాలా నా గుండెల్లో ఓ ముళ్ళు గుచ్చారుగా.
1: నా చేతుల్లో చూడండి, రెండు ముళ్ళు ఎలా అల్లుతున్నాయో.
0: అవును కదా, ఎండాకాలంలో ఈ స్వెట్టర్ అల్లకం ఎందుకో.
1: చలికాలంలో రాబోయే బుల్లి రవిగారి కోసం.
0: అమ్మ దొంగ, అంత మంచి వార్త ఇలా నా చెప్పేది?
1: మరింకెలా చెప్పాలేం.
0: ఓ ముద్దు, ఓ కౌగిలింత, ఒక గిలిగింత.
1: ఇక నుండి ముద్దులకు ఓ హద్దుండాలి మన ఇద్దరి మధ్యకు.
0: ఇంకా టైం ఉందిగా. ఇప్పుడు
2: మమ్మీ, మమ్మీ, నా హోంవర్క్ అంతా పూర్తి చేశా, కాసేపు కుక్కపిల్లతో ఆడుకుంటాను, పంపవు?
1: వారం నుంచి ఇదే తంతు, ఇంట్లో హాయిగా ఆడుకోవచ్చుగా.
2: అది కాదు మమ్మీ, పెంపుడు జంతువుల గురించి నిన్ను ప్రాజెక్ట్ చేసి మా టీచర్కు చూపించాలి, అందుకని పంపమ్మా.
1: రోజు నీ గోల చూసి ఆ కుక్కపిల్లనే తెచ్చాను గాని, దొడ్లో చెట్టు దగ్గర ఉంది, వెళ్ళి ఆడుకోపో.
2: అబ్బా అమ్మ ఎంత మంచిది. మమ్మీ, మమ్మీ, ఒక గ్లాస్ పాలు. దేనికే ఉంది, కుక్కపిల్లకే.
1: పాలు, అన్నం, బిస్కెట్లు అంటూ ఇట్లా పేచి పెడితే కుక్కపిల్లని వదిలేసొస్తా.
2: అమ్మో, ఆ పని మాత్రం చేయకే, నువ్వు చెప్పినట్లే వింటా.
1: అది మంచి పిల్లల లక్షణం. చూడు, టైం ప్రకారం మనం ఎలా ఆహారం తీసుకుంటామో దానికి కూడా అలాగే టైం ప్రకారం ఇవ్వాలి, తెలిసిందా?
2: ఓ, తెలిసింది, అలాగే.
1: ఇందాకే దానికి పాలు పోసా, మళ్ళీ రాత్రికి పోద్దాం, పోయి ఆడుకోపో.
2: అలాగే అమ్మా.
0: సుజల, ఇదిగో సంచి, కూరలు సర్దుకో. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, సుధీర్ లేడా?
1: దొడ్లో ఆడుకుంటున్నాడు, పిలవనా? అవునండి, కూర సంచి ఏంటి తేలిగ్గా ఉంది, మార్కెట్లో కూరలు లేవా?
0: లేకే, నిక్షేపంగా ఉన్నాయి, కాకపోతే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనేట్లు లేవు, ఏది చూసినా 15 రూపాయలు పై మాటే.
1: పోనీ, ఆకూరలన్నా తేలేకపోయారా?
0: వాటికి రెక్కలొచ్చాయి, ఏం చేస్తాం, కొన్నవాటితో సర్దుకోవాలంతే.
1: ఏమిటండి, కూరలు కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారా? రేట్లు పెరిగిపోయాయి.
0: విదేశమా పాడా, అసలు నీళ్లేవి పండించడానికి?
1: అవును కదా, వెళ్ళండి బట్టలు మార్చుకొని రండి, కాఫీ ఇస్తా.
0: సుధీర్, దొడ్లో ఏం చేస్తున్నావు?
2: కుక్కపిల్లతో ఆడుకుంటున్నా.
0: కుక్కపిల్ల? దాన్నెక్కడి నుంచి తెచ్చారు?
2: అమ్మ తెచ్చింది.
0: సుజల, నువ్వు కుక్కపిల్లని తెచ్చావా? ఎక్కడి నుంచి?
1: అదేనండి, వీధి చివర తెల్ల కుక్క లేదు, దాని పిల్లండి.
0: ఓ, అదా సంగతి. ఇంటికి వస్తుంటే ఆ కుక్క ఒకటే ఏడుపు, పిల్ల కోసం అన్నమాట. ముందు ఆ పిల్లని తీసుకెళ్ళి దాని తల్లి దగ్గర వదిలిరా.
1: రోజు పిల్లాడు అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంటే నేనే దాన్ని తెచ్చా, బయటికి పోకుండా ఇంట్లోనే ఉంటాడని.
0: మన పిల్లాడి కోసం దాని పిల్లని తల్లి నుండి వేరు చేస్తావా? అలా వీధిలోకి వెళ్ళి ఓసారి దాన్ని చూడు, ఎలా ఏడుస్తోందో.
2: నాన్నగారు, నాన్నగారు, కుక్కపిల్లని ఇక్కడే ఉండనివ్వండి, కుక్కల మీద నేను ప్రాజెక్ట్ చేయాలి, దాని అలవాట్లు, నిద్ర, ఆహారం అన్నీ చూచి వ్రాయాలండి.
0: నీకు కావలసిన జంతువులు, అలవాట్లు పుస్తకం తెచ్చాగా, అది చదివి రాయి.
1: పోన్లేండి, పిల్లాడు సరదా పడుతున్నాడు, చదువు మానేసి దాని దగ్గర ఆడుకోలేండి.
0: వాడి చదువు పాడవుతుందని కాదు, అది ఉంటే మన ఖర్చు పెరుగుతుందని కాదు. ఆ తల్లి కుక్క చూడు, పిల్ల కోసం ఎలా ఏడుస్తోందో, అందుకే కుక్కపిల్లని వదిలేయమన్నాను.
2: ఆ కుక్కకు

0: ఇంకా 5 పిల్లలు ఉన్నాయి నాన్నగారు. మనం ఒక్కడి తెచ్చుకుంటే ఏమవుతుంది? సబ్బుతో నేను కుక్క పిల్లకి స్నానం చేయిస్తాను, అమ్మ పాలు పోస్తుంది, అన్నం పెడుతుందిగా.
1: అంతా ఒప్పుకుంటాను. ఆ చిన్నపిల్లని తల్లి నుండి వేరు చేయొద్దు. మనం ఎంత బాగా చూసుకున్నా ఆ తల్లి పిల్లని, పిల్ల తల్లిని వదిలి దూరం అయ్యేటప్పటికి ఎలా అలమటిస్తున్నాయో చూడు. అంతదాకా ఎందుకు? సంక్రాంతి సెలవులకి నువ్వు తాతగారింటికి వెళ్తే నిన్ను వదిలి ఉండలేక అమ్మ నేను ఎంత బాధపడ్డాం నీకేం తెలుసు?
0: తెలుసు తెలుసు, నేను కూడా మీ గురించి ఏడ్చేశా.
1: ఏడ్చేసావా? ఎందుకని? అన్నం నీళ్లు తిండి లేక తాతగారు వాళ్ళు సరిగ్గా చూసుకోక మాట్లాడమేం? అంటే నువ్వు మమ్మల్ని, మేము నిన్ను వదిలి ఉండలేకపోయాం. అదేం రా ప్రేమ? ఈ ప్రేమ మనుషులకే కాదు, జంతువులకి పక్షులకి కూడా ఉంటుంది. ఏమంటావు?
0: ఓకే నాన్నగారు, మీరు చెప్పింది నిజమే, వెంటనే కుక్క పిల్లని వదిలివేసి వస్తా.
1: దాట్స్ గుడ్, అది మంచి పిల్లల లక్షణం.
0: నిజంగా నన్ను వదిలి మీరు ఉండలేరా నాన్న?
1: నిజంగానే ఉండలేనురా. సుజల, నువ్వు కూడా వాడికి తోడుగా వెళ్ళి కుక్క పిల్లని వదిలేసిరా.
2: ఇదిగో వెళ్తున్నానండి, పదరా. నా కోసం ఎన్ని రోజులు ఇలా సెలవు పెట్టి చాకరీ చేస్తుంటారు? ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకువెళ్తాడో ఏమో.
1: అవేం మాటలు సుజల, నీకేం కాదు, నువ్వు మామూలు మనిషి అవుతావు. నేనున్నానుగా, వారం రోజుల్లో లేచి తిరుగుతావని డాక్టర్ గారు చెప్పారు. ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకో. ఇదిగో పండ్ల రసం తీసుకో.
2: కొంచెం పండ్ల రసం మీరు తీసుకోండి. 2 నెలల నుంచి చాకరీ చేసి చేసి నిరసించిపోయారు. మీకు సేవలు చేయాల్సింది, మీ చేత సేవలు చేయించుకోవాల్సి వస్తుంది.
1: నువ్వు నేను అని తేడా ఏంటి? భార్యకి భర్త తోడు, భర్తకి భార్య సాహచర్యం అనివార్యమై ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ఈ బంధమే అసలు సిసలైన భార్యాభర్తల అనుబంధం. లే, నెమ్మదిగా నెమ్మదిగా ఈ రసం కాస్త తాగు. ఇంకా ఏ ఆలోచన లేకుండా పడుకో.
3: ఒరే రవి, రవి, నీ వాలకమేంటి, నువ్వేంటి, ఏదన్నా జబ్బు చేసిందా?
1: లేదురా నాగా, నా భార్యకి ఒంట్లో బాగుండలేదు, ఇంటి పనులతో కాస్త నీరసంగా ఉంది అంతే.
3: అలానా? నాకు అసలు తెలియదే, ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందిరా?
1: ఏం చెప్పను, దాని బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. డాక్టర్ ఏమో తగ్గుతుంది గాబరా పడద్దంటాడు. ఏం జబ్బులో ఏమోరా.
3: అరే నువ్వేం ఆదుర్త పడకురా, రేపు నా భార్యను మీ ఇంటికి పంపుతా, కాస్త తోడుగా ఏదన్నా సాయం చేస్తుంది.
1: అబ్బే అంత అవసరం ఏం లేదులే, నా బాధ ఏదో నేను పడతా. పోతారా?
3: ఎక్కడికి?
1: ఇంకెక్కడికి, డాక్టర్ దగ్గరకే. నాకు నీరసం తగ్గేందుకు ఏమైనా మందు ఇస్తాడేమోనని.
3: ఇంత చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రేలు, మలమూత్ర రక్త పరీక్షలు అంటూ చెప్పి చివరికి అన్నీ సరిగానే ఉన్నాయి, ఈ టానిక్ వాడండి అంటూ నీ జేబు ఖాళీ చేసేస్తాడు. నీరసమేగా, నాతోరా, నీ నీరసం తగ్గే మందు నేనిస్తా. రోజు నే తీసుకునేది. అది తీసుకున్న తర్వాత ఆకలి పెరిగి మంచి నిద్రపట్టి హాయిగా ఉంటున్నా. రా, నాతోరా.
1: ఏంటిరా ఇంత చేదుగా ఉంది?
3: జబ్బేం తీయగా ఉందా నీకు? మందులన్నీ చేదు మందులే.
1: ఇది అదో రకమైన వాసనగా ఉంది, ఏదో సారా.
3: సారాయి లేదు, గంజాయి లేదు, టానిక్ల్లో కాస్త ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది అంతే. ఇంటికి పోయి హాయిగా తిని పడుకో, పద, నిన్న ఇంటి దగ్గర దిగబెడతా.
1: పర్వాలేదులే, నేను పోతా.
3: వెళ్తున్నావా? వెళ్ళు. పాపం పిచ్చోడు, గుక్కలో తాగేశాడు విస్కీ, ఇక చూడు వీణ్ణి ఎలా ఆడిస్తానో. మంద మజాకానా?
1: సుజల, సుజల, సుజల.
0: ఓయ్ వస్తున్నా వస్తున్నా.
1: ఎన్నిసార్లు పిలవాలి, ఊరందరికీ వినబడాలా?
0: లోపల పనిలో ఉన్నా, కాస్త ఆలస్యమైంది. అరే ఆఫీస్ అయిపోయిందా, అప్పుడే వచ్చారు?
1: ఆలస్యంగా రాత్రిపూట రావడం ఎందుకని అన్నావుగా, అందుకే తొందరగా వచ్చా. నా రాక నీకేమైనా

0: ఎంతవా చెప్పు, వెళ్ళిపోతాను.
1: ఈ మధ్య మీ ధోరణి.
0: నా ధోరణి నీకు నచ్చటం లేదు. నచ్చదులే, నీ కొంగు పట్టుకు తిరగడం లేదనేగా. ఏదో పౌడరు పూలు ఆహా ఘుమఘుమ సెంటుతో తయారయ్యావు. నేను కాకుండా నీకు నీకోసం ఎవరన్నా.
1: శివశివ, మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా?
0: తెలిసే మాట్లాడుతున్నా. రాత్రి గటపు పగలు కనిపిస్తే ఏ బాయ్ ఫ్రెండ్ కోసమన్నా వేచి చూస్తున్నావేమోని.
1: శ్రావణ శుక్రవారం మాధవి గారింట్లో పేరెంటానికి వెళ్దామని బయలుదేరుతున్నా. ఈలోగా మీరు వచ్చారు, వస్తూనే నా మీద అనుమానం.
0: మాధవి గారింట్లో పేరంటమా, మన్మధరావు ఇంట్లో పెళ్ళా?
1: నా కర్మ ఎవరింటికి వెళ్ళట్లేదు, సరేనా?
0: నా కోసం నీ ప్రోగ్రాం మార్చుకోవడం ఎందుకు? పోపో, పోయేటప్పుడు 2 గ్లాసులు నీళ్ళ జగ్గు అక్కడ పెట్టి వెళ్ళు, మా ఫ్రెండ్ నాగా వస్తాడు.
1: గ్లాసులు లేవు, నీళ్లు లేవు, దయచేసి ఇల్లు ఇల్లుగా ఉంచండి. ఇవాళ ఆఫీస్ లేదా? ఇంట్లో తిష్ట వేస్తున్నారు.
0: ఆఫీస్కి సెలవు పెట్టా, పార్టీ చేసుకుంటున్నావు.
1: నా మాట విని ఈ తాగుడు మానేయండి ప్లీజ్. సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు?
0: తాగితేనే సంసారం పాడవుతుందా ఏ? నీ హితోపదేశం మాని గ్లాసులు పట్టుకురా. ఇదో 100 రూపాయలు పిల్లాన్ని తాతగారింటికి పంపాలన్నావుగా, తీసుకో. పండగ అడ్వాన్స్ తీసుకున్నాను.
1: పండగ అడ్వాన్సా, పతనానికి అడ్వాన్సా?
0: నువ్వు ఓ పెగ్గు వేసుకో, ఏ అడ్వాన్సో తెలుస్తుంది. అయినా మాటలెందుకు, గ్లాసులు పట్టరా.
1: నేను
0: మానేయ్, నేనే తెచ్చుకుంటాను.
1: మీరు తెచ్చుకోవడానికి వీల్లేదు, ఇక్కడ తాగడానికి అంతకన్నా వీల్లేదు.
0: పెద్ద చిక్కే వచ్చి పడింది, ఇప్పుడు ఎక్కడ తాగాలి?
2: రవి, రవి
0: చూడు సుజల, మా ఫ్రెండ్ నాగా వచ్చాడు, గ్లాసులు ఇక్కడ పెట్టి నువ్వు లోపలికి పో.
2: రవి, రే రవి.
0: వస్తున్నా. రారా నాగా. ఒరే, మా ఆవిడ ఇంట్లో కుదరదంటోందిరా, మరి మన పార్టీ.
2: అదేమిటిరా, ఆవిడని పిల్లాన్ని పండక్కి పుట్టింటికి పంపుతాను, హాయిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అని కదా చెప్పావు.
0: లెక్కరికే డబ్బులు అంతంత మాత్రంగా ఉంటే ఆవిడ టిక్కెట్లకి ఎక్కడ ఇవ్వరా డబ్బులు, అన్నీ ఇక్కట్లే.
2: పోనీ, ఆమెను ఏదైనా మార్నింగ్ షోకి పంపించకపోయావా?
0: అబ్బా, ఆవిడకి ఈ సినిమాలు షికార్లు నచ్చవరా నాయన.
2: వంటింటికి అతుక్కుపోయే మహిళ అన్న మాట. ఈ వీధిలో వాళ్ళంతా పేరంటాలకు గుళ్ళకు పోతున్నారు కదా, నీ భార్యను కూడా ఏదైనా గుడికి పంపించకపోయావా?
0: పేరంటానికి వెళ్ళేదారా, పొరపాటున నేనే నోరు జారాను.
2: చచ్చు నోరు నువ్వు, సిగ్గు లేకుండా నోరు జారానని నింపాదిగా చెబుతున్నావు. పోనీ, ఆ తలుపేసి కొడితే
0: లాభం లేదురా.
2: పోనీ, నీ భార్యకు నేనే నచ్చ చెప్పనా?
0: మరి ఇంకా ఆలస్యం దేనికి, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.
2: ఓకే. చెల్లెల్, చెల్లెమ్మా.
1: ఏంటన్నయ్యా, ఇదిగోండి కాఫీ తీసుకోండి.
2: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఘుమఘుమ, ఏం రుచి. ఇదిగో చెల్లెమ్మ, ముఖస్థుతి కాదు కానీ కాఫీ అంటే ఇదమ్మా. నా జన్మలో ఇంత మటుకు ఇలాంటి కాఫీ తాగలేదంటే నమ్ము. ఏదో ముఖస్థుతికి చెబుతున్నాను అనుకోకమ్మా. ఒరే రవి, నిజంగా నీవు లక్కీ ఫెల్ అవురా. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనోరా ఇలాంటి ఇల్లాలు దొరికేది, ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనోరా.
0: అసలు విషయానికి రా.
2: వస్తున్నా. చూడు చెల్లెమ్మ, నీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నానన్న మాట వాస్తవం. పండగ అడ్వాన్స్ 4 రాళ్ళు చేతుల్లో పడేటప్పటికి మన వాడు ఇవాళ కాస్త పండగ చేసుకుందాం అంటున్నాడు.
1: ఇవ్వాలేం పండగ అన్నయ్య గారు?
2: అదేనమ్మా, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అప్పుడే పండగ. జేబులో డబ్బులుంటే పండగ, గొంతులోకి 4 చుక్కలు పడితే పండగ. అర్థమైందనుకుంటా?
1: మీ ఇంట్లో మీ భార్యను అడిగి అక్కడ చేసుకోవచ్చు కదండి పండగ.
2: నా భార్య నిన్ననే పుట్టింటికి వెళ్ళింది, 4 రోజుల దాకా రాదు, అందుకనేనమ్మా ఇక్కడ.
1: పుట్టింటికా మీ భార్యనా? ప్రొద్దున పక్కింటికి పేరెంటానికి వచ్చారే, ఉండండి పిలుస్తా.
2: ఆ పని మాత్రం చేయకు, ఏదో 2 నిమిషాల్లో వెళ్ళిపోతా.
1: చూడండి నాగగారు, దయచేసి మా సంసారంలో నిప్పులు పోయకండి, మీ పరిస్థితి మా వారికి వచ్చేటట్టు చేయకండి. మీ శ్రీమతి గారు మీ గురించి అన్ని చెప్పారు. మీ ఆఫీసు వాళ్ళు మీ జీతం మీకు ఇవ్వకుండా మీ శ్రీమతి గారికి ఇవ్వటం, చేతిలో చిల్లి గవ్వ మెసలని మీరు మా వారిని మీలా తాగుబోతు చేయటం.
0: బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నావా?
1: నాకు అవసరం లేదు, ఈ మాత్రం ఎవరితో మీకు తెలియదా?
0: యథార్థం అంటూ రాద్ధాంతం.

0: చేయనక్కర్లేదు. అంతకంటే నీ బెదిరింపులకు భయపడే కుందేలు కాదు ఇది రవి.
1: హలో,
2: ఎవరమ్మా మాట్లాడేది?
1: నేనండి సుజలాని, నమస్కారం అండి.
2: నీ ఒంట్లో ఎలా ఉందమ్మా?
1: బాగానే ఉందండి.
2: మరి మీ ఆయన నీకు చాలా సీరియస్ గా ఉందని సెలవు పెట్టి వెళ్ళాడు.
1: అలాగా?
2: ఏది వర్ణం సార్, పిలవండి.
1: ఆయన నాగా గారు గ్లాసుల ముందు కూర్చుంటామని ఇక్కడ తిష్టా వేశారండి.
0: ఇంకా ఆపు, ఫోన్ ఎలా ఇవి. నమస్కారం సార్, విన్నారుగా నా భార్య మాటలు? రెండు రోజుల నుంచి ఇదే తంతు, ఏం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. ఏదో గాలి సోకినట్లుందండి. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నా. ఉంటాను సార్.
3: మీ వస్తారా, మళ్ళీ కలుద్దాంలే. నా మూలంగా మీ ఇద్దరు గొడవ పడ్డం దేనికి?
0: ఉండరా ఉండు, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నేనే గ్లాసులు తెస్తా, ఎవరేం చేస్తారో చూస్తా.
3: Cheers for the health of Ravi.
1: చిచి, ఇంత దిగదారిపోతున్నారా? నాకు గాలి సోకిందా? నన్ను ఆసుపత్రికి తీసుకుపోతారా? ఉండండి ఉండండి నాగగారు, మీరు మర్యాదగా ఇక్కడ నుండి.
0: యూ రాస్కల్, నా మిత్రుణ్ణే బయటకు వెళ్ళమన్నారు. నీ పెద్ద ధైర్యం, నువ్వేం చేస్తానో చూడు.
3: థ్యాంక్స్ రవి, నేను వస్తా. మీ ఇద్దరు సరసాల మధ్య నేనెందుకు? బాయ్.
0: నీకెంత కండ కావాలని, అమ్మా తల్లి అంటే నెత్తికెక్కుతావా? నా ఇల్లు, నా సంపాదన, నా ఇష్టం. ఇంకోసారి వాగావో, జాగ్రత్త.
1: కొట్టండి కొట్టండి, కసిదీరా కొట్టండి. ఇలా కొట్టి కొట్టి హింసించడానికేనా నన్ను బ్రతికించారు? అప్పుడు ఏమంతా మాకు ఇప్పించకుండా ఉంటే ఇప్పుడు మీకు ఇంత ఆటంకం ఉండేది కాదు కదా? అప్పుడంత ప్రేమ, ఇప్పుడింత దేశమా?
0: అప్పుడు నీకు మందులు ఇచ్చా, ఇప్పుడు నేను మందు తీసుకుంటున్నా. ఒక వరలో రెండు కప్పులు ఇవ్వడం. నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి వీలేదు. పో, బయటకు పో. నో, ఇలా కాదు, నీ తిక్క కుదురుస్తా ఉంటు. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి నీకు విడాకులేస్తా, ఇంకో దాన్ని కట్టుకుంటా.
1: అలా అలా నా సంసారం నరకమై విడాకుల దాకా వచ్చింది సార్.
4: నీ భార్య చెప్పింది నిజమేనా?
0: నిజమే.
4: కంటికి రెప్పలా కాపాడుకున్న నీ భార్యను ఇలా ద్వేషించడానికి, హింసించడానికి, ఆమె నుండి విడాకులు కోరుకోవడానికి గల బలీయమైన కారణం ఏమైనా ఉందా?
0: ఆమె నా అలవాట్లను నా స్నేహితుణ్ణి గౌరవించక కించపరచటమే.
4: మంచిని గౌరవించాలి, చెడును నిరసించాలి. మరి నీ ప్రవర్తన?
0: నా ప్రవర్తన ఎలా ఉన్నా భార్య నన్ను గౌరవించాలి, నాకు సహకరించాలి. ఏ విధంగా చూసినా న్యాయం నా వైపే ఉంది. కాబట్టి నాకు విడాకులు మంజూరు చేయమని నా మనవి.
4: మిస్టర్, న్యాయం నిర్ణయించాల్సింది నీవు కాదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. పెళ్లి చూపులు కాగానే సుజలతో నీకు వెంటనే పెళ్ళయిందా?
0: కాలేదు.
4: ఎందుకని?
0: మంచి చెడ్డలు, జాతకాలు, ముహూర్తాలు, నా సెలవు అన్నీ చూసుకుని పెళ్లి చేసుకునేందుకు 6 నెలలు పట్టింది.
4: పిల్ల నచ్చిన తర్వాత పెళ్లికే నీకెంత టైం తీసుకుంటే విడాకులకు అంత తొందర ఎందుకు? ఇద్దరి వాదనలు పూర్తిగా వినాలి, అన్ని కోణాల నుండి పరిశీలించాలి. కోర్టు సాధ్యమైనంత వరకు దంపతులను ఏకం చేసేందుకే రాజీ కుదుర్చాలి, కానీ విడిపోయేందుకు ప్రోత్సహించరాదు. వివాహం 100 ఏళ్ల బంధం.
0: పగిలిపోయిన అర్థం ఎంత ప్రయత్నించినా అతగదు సార్, పారేయాల్సిందే.
4: సుజల, మీ వారి మాటకు నీవేమంటావు?
1: అర్థం పారేసినంత సులభంగా ఆలిని కూడా పారేసే సంస్కారం మారాలంటాను. నేను విడాకులు కోరుకోవటం లేదు, పూర్వంగా మా సంసారం సాగాలని కోరుకుంటున్నాను.
4: అంటే మీ వారు మారుతారని, వారిని మార్చగలననే నమ్మకం నీకుందా?
1: పూర్తిగా నాకు నమ్మకం ఉంది సార్. నాగా నీడ పడకుండా ఉంటే మా వారు పూర్తిగా మారుతారు.
0: మా కుటుంబ వ్యవహారంలో నా మిత్రుడు నాగాను లాగడం అసందర్భం, అన్యాయం.
4: మీ స్నేహితుడు ఇక్కడే ఉన్నారా?
0: ఉన్నాడు.
4: మీ స్నేహితుడిని ఆ బోన్లోనికి రమ్మనండి.
5: దైవ సాక్షిగా నేను అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను.
4: నీ మిత్రుణ్ణి నీవు చెడుతో పట్టించి వాళ్ళ సంసారాన్ని ముక్కలు చేశావని సుజల గారంటున్నారు. నీ సమాధానం?
5: నేను చెడగొడితే చెడిపోవడానికి నా స్నేహితుడు పాలు దాగే పసివాడు కాదు, వివేకం లేనివాడు కాదు అని నా మనవి.
4: పాలు దాగేవాడు కాదు కనుకనే మద్యం అలవాటు చేశావు, అవునా?
5: కాదు కాదు, రవికి మద్యం తాగే అలవాటు ముందు నుంచే ఉంది. నిజం చెప్పాలంటే మందు మానేసిన నా చేత అతగాడు మందు తాగించాడు సార్.

0: మా ఆఫీసులో ఎంతో మంది ఉంటే నేనే రవిని చెడగొట్టానడానికి ఏ ఆధారాలు లేవు.
1: నీవు మోపిన అభియోగం నిరాధారమైందని నాగా ఖచ్చితంగా చెప్తున్నాడు. దీనికి నీ సమాధానం ఏమిటి సుజల?
2: ఆధారాలున్నాయండి. నాగా సహస్రాలతో రాసుకున్న డైరీలు మీరే పరిశీలించండి. నే చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది.
0: నా ఇంట్లో దొంగతనం చేసావా?
2: ఉత్తమ ఇల్లాలైన నీ భార్య నా సంసారంలో నువ్వు పెట్టిన చిచ్చు తెలుసుకొని ఆమె నాకు ఈ డైరీలు ఇచ్చింది. ఇవిగోడు జడ్జి గారు,
1: నీవు నీ స్వహస్తాలతో రాసిన డైరీలు నీ రాతలే ఆమె వాదనకు ఆధారాలు. ఇప్పుడేమంటావు?
2: ఇంకేమంటాడండి, మౌనం అంగీకారం. దయచేసి నాగాని ఈ ఊరు నుండి బదిలీ చేస్తే నా సంసారము సజావుగా సాగుతుందని నా నమ్మకం.
1: చూడు రవి, నీవు నీ భార్య పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించినా నీతోనే కడదాకా సంసారాన్ని సాగించాలన్న నీ భార్య మనసు అర్థం చేసుకో. లేనిపోని భ్రమలో పడి తాడు తెగేదాకా లాగకు. నాగాని బదిలీ చేయమని వాళ్ళ ఆఫీసర్కు లేఖ పంపుతాను. మీకు 6 నెలలు గడువు ఇస్తున్నాను. ఈలోగా మీరు పూర్వంలా కలిసిపోతే అంతకంటే కావాల్సింది ఇంకోట్లేదు. ఈ కేసు తీర్పు 6 నెలల దాకా వాయిదా వేస్తున్నా.

0: బాబు సుధీర్ ఎంత పని చేశావు సుధీర్ సుధీర్ నా బాబు సుధీర్
1: ఏమైంది
0: సుజలా
1: బాబుకి ఏమైంది సుజలా
0: ఇంకెక్కడ బాబు లేడు ఇంకా మన బాబు లేడండి ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి ఈ పేపర్ చూడండి మన బాబు
2: పుజ్జులైన నాన్నకు అమ్మకు నమస్కరించి రాయణ ప్రతిరోజు నా గురించి మీరు పోట్లాడుకోవడం చూడలేకపోతున్నాను అంతేకాకుండా మీరు కోర్టుకెక్కడం నన్ను ఇంకా బాధ పెట్టింది మీరు విడిపోతున్నారని నా స్నేహితులందరూ అంటున్నారు తల్లి తండ్రి లేని అనాథ అని అందరూ అంటూ ఉంటే ఆ అవమానాన్ని నేను భరించలేను అమ్మ దగ్గర ఉంటే నాన్న కావాలి అనిపిస్తుంది నాన్న దగ్గర ఉంటే అమ్మ కావాలి అనిపిస్తుంది కానీ మీ ఇద్దరు కలిసి ఉండలేరు అలాగని నేను అనాథగా బ్రతకలేను అందుకే మీకు దూరంగా
3: బాబు బాబు సుధీర్ ఎంత ఘోరం జరిగిపోయింది బాబు సుజల సుజల నేను పాపిని సుజల స్నేహితుల మాట విని మిమ్మల్ని బాధ పెట్టాను సుజల అన్నం పుణ్యం ఎరగని బాబుని కూడా చాలా బాధ పెట్టాను సుజల వెతుకుదాం పదే సుజల తీసుకుపోదాం పద సుజల సుజల సుజల బాబు
0: బాబు సుధీర్ సుధీర్ ఒక్కసారి చూడనా బాబు నేను రమ్మని నే సుధీర్ సుధీర్
2: అమ్మా
0: బాబు నేను రమ్మని నేను రమ్మని లేరా లేరా ఒక్కసారి లేరా బాబు
2: నాన్నేరి
3: ఇక్కడే ఉన్నాను నాన్న ఇక మీదట ఎక్కడికి వెళ్ళనురా ఆలస్యంగా రాను తాగి అమ్మని కొట్టనురా నీతోనే ఉంటానురా నాకెవ్వరూ వద్దు నువ్వు అమ్మ ఉంటే చాలురా నాన్న అమ్మ నేను విడిపోనురా నీతోనే ఉంటానురా
0: సుధీర్ మమ్మల్ని వదిలి ఎక్కడికి పోవద్దురా రే మమ్మల్ని వదిలి ఎక్కడ పోవద్దురా బాబు సుధీర్
2: అలాగే అమ్మా
3: అలాగే కదూ
2: అలాగే నాన్న
4: విడాకులు నాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు బండి నాగసుబ్బారెడ్డి, ఎన్టీఎస్వి నాగేశ్వరరావు, డాక్టర్ జె మోష, టిఎస్ గౌరీశంకర్, శ్రీమతి ఏవి సుభాషిణి, మాస్టర్ ముడియం శ్రీచందన్ పాల్గొన్నారు. రచన శ్రీ గోమఠం రంగాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం గోపి, పర్యవేక్షణ శ్రీ పి జనార్దన రెడ్డి.

0: మీరింతవరకు విడాకులు నాటిక విన్నారు. రచన శ్రీ జి రంగాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం గోపి. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్-ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.
1: గగనము నీలే మహారాజు, తర్వాత

మీరు విన్న పాట గౌతమ్ ఎస్ఎస్సి. ఈ చిత్రం కోసం సునీత కార్తీక్ పాడిన పాట. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్. ఇప్పుడు వినండి గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

శ్రోతలు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఫ్యామిలీ సర్కస్. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ లెనీనా పాడిన పాట.

మీరు విన్న పాట పరదేశి. ఈ చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు. దేశభక్తి గీతం 6:10 భక్తి రంజిని కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 6వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ జయేంద్ర సరస్వతి. 6:35 సేద్యపు శుద్ధులు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకలం, తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మహేష్ ఆర్థో అండ్ స్పైన్ కేర్ సెంటర్ వారు సమర్పించే కార్యక్రమం వింటారు. ఇందులో వెన్నునొప్పి, సయాటిక, నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు మరియు ఇతర ఎముకల సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి మహేష్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. ఫోన్ చేయవలసిన నెంబర్స్ 2255533, 2968890, ఎస్టిడి కోడ్ 0854. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 వార్తా వాక్య. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:05 ప్రపంచ అనస్థేషియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. రేపు ఉదయం 10:00

30 నిమిషాలకు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం, శ్రీ పి విద్యాసాగర్. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 10:48 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ ఆయుబ్ హుసేన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ హేమంత్ రాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00 లలితగీతం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలితగీతం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి రమణయ్య బృందం వారిచే విభీషణ శరణాగతి యక్షగానం వింటారు. 7:45 చిత్రసీమ సినిమా పాటలు. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 కొడుకులు పుట్టరట నేర్చు నాటిక రచన శ్రీ గన్నేపూడి వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 ప్రకటనలు వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సాక్సోఫోన్ ద్వయం వింటారు శ్రీమతి బి గీత, శ్రీమతి బి లక్ష్మీ గారుల సాక్సో ద్వయం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 29 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ప్రసారమవుతుంది. అందాక సెల్వమ్మరి, నమస్తే, జై హింద్.